ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆశ్వేజ మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 26వ తేదీ శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57:32. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం. దేశమంటే జేబీ తిరుమలాచారి గారి రచన. సంగీతం శ్రీ డి నిశ్చల్ బృందగానం.

0: తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు విన్నారు భక్తిరంజన్లో మీరింతవరకు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత శ్రీ జోస్యుల శ్యామసుందరం గారు.
1: భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఆలంబనం కుటుంబ వ్యవస్థ. దానికి మూల కేంద్రం దాంపత్య జీవనం, భార్యాభర్తల అన్యోన్య జీవనం సకల సౌభాగ్యాలకు నిలయం. ధర్మార్థ కామమోక్షాలను పురుషార్థ సాధనకు చక్కని మార్గం దాంపత్య జీవనం. తమ తమ అభిప్రాయాలను ఆలోచనలను పరస్పరం చర్చించుకొని మంచి నిర్ణయాలకు వచ్చినప్పుడే కుటుంబ పురోగతి సాధిస్తారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చలాయించి మంచి స్నేహితుల వలె మంచి సలహాలు సూచనలు పాటిస్తూ నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించి శుభాలకే నడవాలి. వేదకాలం నుండి మనం పరిశీలించినట్లయితే దేవతలు మునులు రాజులు ఆదర్శ దాంపత్య జీవితాన్ని గడిపారు. భర్తను కంటిరెప్పలా కాచుకుని వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారిలో సీతాదేవి తనతో అరణ్యవాసానికి రావద్దని ఎంత వారించినప్పటికీ కూడా అందుకు సీతాదేవి అంగీకరించలేదు. పతి సేవే వ్రతంగా అనుసరిస్తూ నేను నీతో అరణ్యవాసంతో నివసిస్తాను, ఒక సంవత్సరం కాదు 14 సంవత్సరాలు

0: సంవత్సరాలు కాదు, లక్ష సంవత్సరాలైనా నేను నీతోనే ఉంటాను అని కరాఖండిగా శ్రీరామునికి సీతాదేవి చెప్పిన అరణ్యవాసానికి బయలుదేరింది. సులోచన నాగరాజు కుమార్తె, మేఘనాథుని భార్య. ఒకనాటి రాత్రి సులోచనకు భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో భవానీమాతను తలుచుకుని సుమంగళిగా నాకు దీవించు అని ప్రార్థించింది. అంత రణభూమిలో కొన ఊపిరితో ఉన్న మేఘనాథుని భార్యను చూసి కన్ను మూశాడు. విధిరాతను తలుచుకొని తిరిగి కన్వమహర్షి ఆశ్రమానికి వెళ్ళుటకు ప్రయత్నించిన సమయంలో సభాసతులందరూ వినుచుండగా ఆకాశవాణి గతంలో జరిగిన వృత్తాంతాన్ని వివరించింది. సభికులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. దుష్యంతుడు మహారాజు శకుంతలను పట్టమహిషిగా, భరతును తన కుమారుడిగా హర్షాతిరేకాల మధ్య స్వీకరించాడు. భర్త తిరస్కరించినప్పుడు భర్తపై ఉన్న ప్రేమను గౌరవాన్ని భర్తతో వెనిదిరిగి పుట్టింటికి వెళ్ళుటకు నిశ్చయించుకున్నదే తప్పించి గాని నానా రభస శకుంతల సృష్టించలేదు. నిషధరాజైన నరచక్రవర్తి కలిప్రభావం చేత పుష్కరణితో జూదమాడి రాజ్య సర్వస్వాన్ని పోగొట్టుకుని అరణ్యానికి భార్య దమయంతతో కూడా వెళ్ళాడు. భర్త వెంట అరణ్యానికి వెళ్ళిందే కాని నిందించలేదు, తిరస్కరించలేదు, భర్తకు ఎదిరించలేదు. పది ప్రాణాలు పోగొట్టుకుని తిరిగి దక్కించుకున్న పరమసాధ్వి సావిత్రి. భర్త వలన భార్యకు సుమంగళిత్వం కలుగుతుందని యమునికి హితవ పలికి పరమ పాతివ్రతా శిరోమణి అయిన సావిత్రి. పుట్టుకతో అంధుడైన తన భర్తను చూపులేగం తనకెందుకు చూపని గాంధారి కళ్లకు గంతలు కట్టుకున్నది. దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి పిమ్మట హిమవంతునికి పుత్రికగా జన్మించి తపస్సు చేసి శివుని పతిగా పొందింది. శ్రీరామునితో యుద్ధం వద్దు, ఆయనకు సీతను అప్పగించమని, సుమంగళిత్వాన్ని ప్రసాదించమని ప్రార్థించింది మండోదరి. ఏ ఎంట భార్యాభర్తలు ఆదరిస్తారో అక్కడ దారిద్ర్యం ఉండదు. సతులపై పతులు, పతులపై సతులు ప్రేమానురాగాలు కలిగి ఉండటం చాలా అవసరం. దాంపత్య జీవితంలో పరస్పర ఆకర్షణకు అది అవసరం. వివిధ కార్యక్రమాలలో నిమగ్నులై భర్తలకు వారి చెప్పినటువంటి విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకొని సహనంతో కష్ట నష్టాలను అనుభవించి పరస్పర సాధ్వీమణులు చాలామంది ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని సంస్కృతి సంప్రదాయాలు హిమపన్నగ సమున్నత సాక్ష్యాలుగా దాంపత్య జీవితాన్ని గడపాలి. మనిషికి ప్రకృతి మాత ఇచ్చినటువంటి జీవితం ఆ ప్రకృతితో ఓ భాగమైన చెట్టు సైతం వసంతోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటుంది. మనిషికి అలాగా ఎన్నో తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కాంతివంతమైన జీవితాన్ని దాంపత్య జీవితంలో అన్యోన్య సహాయ సహకారాలు చేసుకుంటూ పరస్పరం అవగాహన చేసుకొని ఉన్నట్లయితే జీవితం సుఖమయం అవుతుంది.
1: జోష్యుల శ్యామసుందరం గారి వ్యాఖ్యానంతో చింతనం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

మన ప్రాంతాల్లో చాలా జిల్లాల్లో కూడా వానలు బాగా పడ్డాయి. ఈ వానల తర్వాత వివిధ రకాల పంటల్లో రైతు సోదరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలకు సంబంధించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు సలహాలని రైతు సోదరులకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా వరి గనుక తీసుకున్నట్లయితే, మనము వరి పంటలో ఈ వానల తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ప్రధానంగా వానలు తగ్గిన తర్వాత పొలం నుండి నీటిని వెంటనే బయటికి పంపించాలి అని సిఫార్సు చేస్తున్నారు. ఈ బూజు తెగుళ్ళు వ్యాపించకుండా మనం దాన్ని నియంత్రించడం కోసం శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేటువంటి మందులు ఏంటంటే కార్బన్డైజింగ్ అలాగే మ్యాంకోజబ్ కలిపినటువంటి మందు దొరుకుతుంది. వాటిని 2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పంట మీద పిచికారీ చేసుకోమని సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ పంట గనక వరి పంట గనక ఇప్పటికే పొట్టదశలో ఉన్నట్లయితే కాండం కుళ్ళు తెగులు ఆశించేటువంటి అవకాశం ఉంది. దీన్ని నియంత్రించుకోవడానికి కార్బన్డైజింగ్ మందు దాంతోపాటుగా మ్యాంకోజబ్ కలిపినటువంటి మిశ్రమాన్ని 1 లీటర్కి 2.5 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోమని శాస్త్రవేత్తలు రైతు సోదరులకి సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ పంట గనక మరి పొట్టదశలో మెడవిరుపు తెగులు ఆశించి ఉన్నట్లయితే, లేకపోతే మెడవిరుపు తెగులు రాకుండా చూసుకోవడానికైనా సరే మనం ట్రైసైక్లజోల్

అనేటువంటి మందుని మరి పంట మీద పిచికారీ చేసుకోమని సిఫార్సు చేస్తున్నారు. మామూలుగా అగ్గి తెగులు మొదటి దశలో వచ్చి ఆ తర్వాత అగ్గి తెగులే మెడవిరుపుగా పరిణామం చెందేటువంటి అవకాశం ఉంది. ఈ మెడవిరుపు వస్తే గనక కంకి కింద ఈ తెగులు ఆశించి కంకికి ఆహారం పోక అది ఇరిగిపోయినట్టుగా వంగిపోతుంది. ఆ తర్వాత మనకు అన్ని తాలుగింజలు వస్తాయి. కాబట్టి పొట్టదశలో ఉన్నటువంటి పంటలో ఈ మెడవిరుపు ఆశించకుండా రాకుండా చూసుకోవడానికి ట్రైసైక్లజోల్ అనే మందు 10 లీటర్ల నీటికి 6 గ్రాముల చొప్పున ట్రైసైక్లజోల్ కలుపుకొని ఆ మందు ద్రావణాన్ని పంటంతా తడిచేలాగా పిచికారీ చేసుకోమని తెలియజేస్తున్నారు. ఇక ఈ వానల ప్రభావం వల్ల పంట మళ్ళీ పుంజుకోవటం కోసం పంటకి అదనపు బలాన్ని ఇచ్చేటువంటి మరి ఎరువుల్ని వేసుకోమని సిఫార్సు చేస్తున్నారు. ఎలా? 1 ఎకరాకు 20 కిలోల యూరియా, దాంతోపాటు 1 20 కిలోల పొటాష్ని వేసుకోమని వారు సిఫార్సు చేస్తున్నారు. ఇక మొక్కజొన్న పంట సంబంధించి రైతులకు వారు తెలియజేసేటువంటి సూచనలు ఏంటంటే, ప్రధానంగా మొక్కజొన్న పంట ఎక్కువ నీరు కనుక ఎక్కువ కాలం నిలవుంటే పంటలో పంట తట్టుకోలేదు. కాబట్టి వెంటనే అంటే 2 రోజుల్లోపే పొలంలో పెరిగిపోయినటువంటి అదనపు నీటిని బయటికి పంపించి తీరాలి అని మొక్కజొన్న రైతులకి శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. అలాగే నీటిని బయటికి పంపిన వెంటనే పంట మళ్ళీ తిరిగి కోలుకోవటానికి 2% యూరియాని అంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున యూరియాని కలుపుకొని పిచికారీ చేసుకోవడం కానీ, లేదా పొటాషియం నైట్రేట్ 1% అంటే 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున పొటాషియం నైట్రేట్ని కలుపుకొని పిచికారీ చేసుకుంటే పంట మళ్ళీ తిరిగి కోలుకోవటానికి అవకాశం ఉంది. ఇది మటుకు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోమని మొక్కజొన్న రైతు సోదరులకి తెలియజేస్తున్నారు. అలాగే మనకి మొక్కజొన్నలో ఈ కాండం కానీ వేరుకుళ్ళు తెగులు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నీరు నిల్వ ఉండటం అలాగే గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వలన ఇలాంటి శిలీంధ్ర ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. వీటిని నియంత్రించడానికి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేటువంటి మందులు ఏంటంటే, మెటలాగ్జిల్ అనే మందు 1 లీటర్కి 2 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోమని సిఫార్సు చేస్తున్నారు మొక్కజొన్న రైతు సోదరులకి. ఇక పప్పు ధాన్యాలకు సంబంధించి మనము శాస్త్రవేత్తల సూచనలు కనుక గమనించినట్టయితే, ప్రధానంగా ఏ పంట అయినా శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, వానలు తగ్గిన వెంటనే ఎక్కడైనా ఎక్కువ నీరు కనుక నిలవండి ఉన్నట్లయితే కనుక వెంటనే వాటిని బయటికి పంపించాలి. అలాగే ఈ పప్పు ధాన్యం పంటల్లో ఈ వానలు ఎక్కువగా వచ్చినప్పుడు ఏమైందంటే, ఇనుపధాతు లోపాన్ని మనం గమనించేటువంటి అవకాశం ఉంది. ఈ ఇనుపధాతు లోపాన్ని మనం శాఖీ దశలో ఉన్నటువంటి పంటల్లో గమనించినట్లయితే, 1 లీటర్కి 5 గ్రాములు అన్నభేది అనే మందు, దాంతోపాటుగా 1/2 గ్రాము సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మ ఉప్పు కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఈ లేత ఆకులన్నీ కూడా తెల్లగా అయిపోయి ఉంటాయి. తిరిగి మళ్ళీ మామూలుగా ఆకుపచ్చ రంగుకు మారాలంటే కనుక ఈ విధంగా అన్నభేదిని దాంతోపాటుగా నిమ్మ ఉప్పును కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు అని వారు సిఫార్సు చేస్తున్నారు. అలాగే పప్పు ధాన్యాల్లో కూడా ఈ వానలు తగ్గిన తర్వాత 1 ఎకరాకు 20 కిలోలు యూరియాని వేయండి అని సిఫార్సు చేస్తున్నారు. ఇక 1 వారం రోజుల తర్వాత పప్పు ధాన్య పంటల్లో మన పంట సాకీ దశలో ఉన్నా పూత దశలో ఉన్నా 3 పందొమ్మిదుల ఎరువును కానీ లేదా పొటాషియం నైట్రేట్ను కానీ ఏదో ఒక దాన్ని పంట మీద మందు నీళ్లలాగా సిద్ధం చేసుకొని పిచికారీ చేసుకోవాల్సినట్టు అవసరం ఉంటుంది. ఈ 3 పందొమ్మిదులు అయితే 10 లీటర్ల నీటికి 100 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పొటాషియం నైట్రేట్ అయితే 1 లీటర్ నీటికి 10 గ్రాముల నుంచి 20 గ్రాములు ఎక్కన కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సినట్టు అవసరం ఉంటుంది. ఆ విధంగా చేసుకున్నట్లయితే పంట మళ్ళీ తిరిగి కోలుకోవటానికి అవకాశం ఉంటుంది. పప్పు ధాన్యాల్లో కూడా ఆకు సంబంధించినటువంటి తెగుళ్ళు, ఆకు మచ్చలు అవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా వేరుకుళ్ళు తెగులు కూడా అక్కడక్కడ కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి చోట్ల శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేటువంటి సిఫార్సు ఏంటంటే, 1 లీటర్కి 2 మిల్లీలీటర్ లెక్కన హెగ్జాకోనజోల్ అనే మందుని కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వేరుకుళ్ళుని అలాగే ఆకు మీద వచ్చేటువంటి ఆకు మచ్చ తెగుళ్ళని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక కందులు, ఈ కందుల్లో కూడా ముఖ్యంగా మనకి కంది సాగులో మొదట మనం నీటిని అన్ని పంటల్లో తీసేసుకున్న విధంగానే బయటికి తీసేస్తాము. ఇక్కడ కూడా మనకి లేత ఆకుల్లో ఇనుపధాతు లోపం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇనుపధాతు లోప నియంత్రణ కోసం మనము అన్నభేది అనేటువంటి పోషకాన్ని తెచ్చుకుంటాం. ఈ అన్నభేదిని వాడేటప్పుడు ఎప్పుడైనా సరే నిమ్మ ఉప్పును కలుపుకోవాలి. ఒకవేళ నిమ్మ ఉప్పు దొరక్కపోతే 1 ట్యాంకుకి నిమ్మకాయ దెబ్బ నీరును, ఆ నిమ్మ నీటిని పిండుకొని దాంట్లో మనం ఈ మందు ద్రావణంలాగా ఈ పోషకం ద్రావణాన్ని సిద్ధం చేసుకొని పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం జాగ్రత్త పడాలి. ఇకపోతే నీటిని తీసేసిన తర్వాత మళ్ళీ పంటకు బలం ఇవ్వటం కోసం ఇతర పంటల్లో వేసినట్టుగానే 1 ఎకరాకు 20 కిలోలు యూరియాని దాంతోపాటుగా 10 కిలోలు మిరుడక్ పొటాష్ కూడా వేసుకొని పంటని కాపాడుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. ఈ కందుల్లో కూడా అన్నభేదిని వాడేటప్పుడు 1 లీటర్కి 5 గ్రాములు అన్నభేది, అలాగే 1 లీటర్ నీటికి 1/2 గ్రాము నిమ్మ ఉప్పు కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
కందుల్లో సాధారణంగా వచ్చేటువంటి సమస్య నీరు ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు వడలు

0: తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని నియంత్రించుకోవడానికి మనకి కాపరాక్సీ క్లోరైడ్ 1 లీటర్కి 3 గ్రాముల చొప్పున కలుపుకొని మొదళ్ళ దగ్గర పోసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ముఖ్యంగా మనము గమనించుకోవాల్సినటువంటి విషయాలు. ఈ విషయాలను రైతు సోదరులు పాటించి వాళ్ళ పంటలను వాడు కాపాడుకుంటారని ఆశిస్తున్నాం.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు. పొలం పనులు విన్నారు. ఈ ప్రసారంలో 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాటగా ప్రసిద్ధ దేశభక్త కవి, గయోపాఖ్యాన నాటక రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, సుప్రసిద్ధ విద్యావేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారి జయంతి సందర్భంగా ఆ విశేషాలు, కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, పుష్పాంజలి, స్వచ్ఛతా హీ సేవ లఘు వివరణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ఢిల్లీ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లో మేళా నిర్వహణపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పున్నమి ఘాట్లో 600 స్టాళ్లతో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2500 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని తెలిపారు. చేనేత, హస్తకళలు, ఆహార పదార్థాలు, సహజ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరిస్తూ,
1: 10 లక్షలు 20 లక్షల పైన ఆదాయం సంపాదించే వాళ్లను కూడా మహిళలను తయారు చేయాలి, గ్రామాల నుంచి స్వయం ఉపాధి కల్పించాలనేటువంటిది మరొక ఉద్దేశం. రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్ నేషనల్ సరస్ మేళా ఇప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతుంది. ఫస్ట్ టైం మొన్న గుంటూరులో మనం అవుట్ సైడ్ ఒక స్మాల్ స్కేల్లో 300 స్టాల్స్ తో చేసాం, చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ విజయవాడలో ఈరోజు 600 స్టాల్స్ తోటి మొట్టమొదటిసారిగా నేషనల్ ఈవెంట్ ని విజయవాడలో కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఇది 8వ తారీఖు నుంచి మొదలవుతుంది.
0: వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవ

0: నిర్మించాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో నిన్న జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. వేగం, విధానాల్లో స్థిరత్వం, మెరుగైన సేవలు పెట్టుబడిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా తదితర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని మంత్రి అన్నారు. ఆర్యదాన్ మొహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళంలోని నిలంబూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్యదాన్ మొహమ్మద్ 2026 అవార్డును నిన్న స్వీకరించారు. అలప్పుజా పార్లమెంటు సభ్యులు కెసి వేణుగోపాల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యదాన్ మొహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని, 8 సార్లు శాసనసభ్యులుగా, 4 సార్లు మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారు. తెలంగాణలో 129,000 హెక్టార్లలో 88,621 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల దేశీయ పామాయిల్ ధరలు, తద్వారా రైతులకు లభించే FFB ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూ ధరలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3-4 వార్డుల్లో 13,26,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ
1: రామచంద్రపురం టౌన్ లో ప్రత్యేకించి 75 కోట్లతో 2.5 సంవత్సరాలు వివిధ వర్క్లు ఇవ్వడం జరిగింది. అలాగే CSR కూడా పెట్టడం జరిగింది. సుమారు 75% టౌన్ లో డెవలప్మెంట్ పూర్తిగా చేయడం జరిగింది. మిగిలిన 25% రానున్న కాలంలో కంప్లీట్ చేసి సువర్ణ రామచంద్రపురం టౌన్ గా తీర్చిదిద్దామని మీకు తెలియజేసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఏఐ సాంకేతికను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటకులకు సమాచారం అందుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ది గోదావరి కాల్స్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ఈరోజు. 1867 సెప్టెంబర్ 26వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. లక్ష్మీనరసింహం సంఘసేవతో పాటు దేశమాత, మనోరమ, సరస్వతి వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక, రాజకీయ చైతన్య అస్త్రాలుగా వినియోగించి స్వాతంత్రోద్యమం పట్ల ప్రజలను జాగృతం చేశారు. పత్రికా నిర్వహణతో పాటు పలు రచనలు చేశారు. ఆయన రచించిన గయ్యోపాఖ్యానం నాటకం, గణపతి నవల బహుళ ప్రాచుర్యం పొందాయి. సామాజిక పరిణామాలను చరిత్రకారుడిగా తన రచనల్లో పొందుపరిచిన చిలకమర్తి లక్ష్మీనరసింహం 1946 జూన్ 17వ తేదీన తన 79వ ఏట కన్నుమూశారు. వాతావరణం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 4.11 లక్షల క్యూసెక్.

0: కలుగా ఉందని చెప్పారు. ఈరోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో వైజాగ్ ఫైర్బర్డ్స్ను 27 పరుగుల తేడాతో ఓడించి గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఫైనల్కు చేరింది. సాయంత్రం జరిగిన మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టుపై రాయలసీమ జెన్ స్టార్స్ 32 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్ స్టార్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. మేక్ ఇన్ ఇండియా అభియానస్య ద్వాదశ వర్షే సంపూర్ణి సతి ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అస్యాః యోజనాయాః అభూతపూర్వాః ఉపలబ్ధయః సంప్రఖ్యాపితాః. सामाजिकान्तर्जालीयपटले एकं सन्देशं यच्छन् प्रधानमन्त्रिणा इदत् प्रोक्तं यत् अभियानेनानेन भारते स्वदेशी निर्माणं, वैदेशिकनिवेशः, निर्यातः च भूरिशः संप्रवर्धितः. तेन प्रोदीरितं यत् एषः परिवर्तनप्रवाहः सर्वेष्वपि क्षेत्रेषु प्रत्यक्षीक्रियते. आधारभूतसंरचना नवोन्मेषयोः बलेन भारतस्य निरन्तरसमृद्धिः एव మేక్ ఇన్ ఇండియా ఇత్యభియానస్య ముఖ్యముద్దేశ్యమస్తి. ఆకాశవాణ్యాః లోకప్రియే మన్ కీ బాత్ ఇతి మాసిక ప్రసంగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః రాష్ట్రస్య జనైః సహ ఆత్మీయం విచార వినిమయం విధాస్యతి. అష్టత్రింశదుత్తరశతతమ ప్రసంగస్య కార్యక్రమస్యాస్య సమగ్రదేశ దూరదర్శన ఆకాశవాణి జాలపుటేన సహ డిజిటల్ మాధ్యమేషు సాక్షాత్ ప్రసారణాయ సర్వ ప్రబంధః సమనుష్ఠితః. హిందీ వాచనానుపదమేవ సమస్త ప్రాదేశిక భాషాష్వపి అస్య రూపాంతరణం ఆకాశవాణి కేంద్రైః ప్రసారయిష్యతే. ఉత్తరప్రదేశ ప్రశాసనం ఆయుష్మాన యోజనా నియమానాం ఉల్లంఘనం కుర్వతాం చికిత్సాలయానాం ఉద్దేశ్య కఠోరం కార్యాచరణం విధాస్యతి. एतदर्थं राज्य स्वास्थ्य एजेंसी इति संस्था चतुः सदस्यीयं निरीक्षण दलम् अरचयत्. अवधेयं यत् इदं दलं पञ्जीकृत चिकित्सालयानां परीक्षणं प्रारभत. विदेशमन्त्री डॉ एस जयशंकरः सम्प्राह यत् संयुक्त राष्ट्र संस्थायाः परिष्काराय पाठाधारित वार्ता अतीव आवश्यकी वर्तते.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ. 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట. సుప్రసిద్ధ దేశభక్త కవి గయోపాఖ్యాన నాటక రచయిత చిలకవర్తి లక్ష్మీనరసింహం గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. మహావిద్యావేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి జయంతి కూడా ఈరోజు, వారి జీవిత విశేషాలు. కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. పుష్పాంజలి స్వచ్ఛతా హీ సేవ. లఘు వివరణ. అనంతపురం జిల్లా సమాచార లేఖ అందిస్తున్నారు శ్రీ డి మనోహర్ గారు. 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో 8:35 బొంబాయి సోదరీమణులు రాధానారాయణన్ వైలన్, శ్రీముష్ణం శ్రీ వి రాజారావు గారు మృదంగం, ఎన్ గోవిందరాజన్ గారు ఘటం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో బాంబే సోదరీమణుల లాల్గుడి పంచరత్న కీర్తనలు త్యాగరాజస్వామి విరచిత. పాటల పల్లకి 8:59 వసుధైక కుటుంబం 10:15 కొనసాగింపు. పాటల పల్లకి మధురిమ 11:00 సమయానికి. 12:40 లలిత సంగీతం శ్రీ కల్లేపల్లి వేణు ఉమామహేశ్వరరావు గారి కంఠంలో వింటారు లలిత గీతాలు. ఆర్ దుర్గాప్రసాద్ గారు కీబోర్డ్, బండారు రమణమూర్తి గారు

ఒంటిగంట 30 నిమిషాలకు 2026 ఆసియా క్రీడల దైనందిన నివేదిక విశేషాలతో. 1:32 మహిళావాణి. సైనిక మాధురి 2:31 గ్రామీణ భారత్ అవర్ రేడియో అంశంగా శ్రీమతి కె చందన గారి హిందీ వ్యాఖ్యానంతో. యువవాణితో సాయంత్రం 5 గంటలకు 2వ ప్రసారం మొదలు. సాయం సమీరం 6:30 ఇందులో గుంజన్ హిందీ కార్యక్రమంలో శ్రీమతి సుధా కుమారి జుహీ గారి స్వీయ కవితలు. కిసాన్ వాణి 7:15 రైతు సేవలలో అనకాపల్లి జిల్లా కసింకోట పశుగ్రాస ఉత్పత్తిదారుల సహకార సంఘం సంఘ వైస్ చైర్మన్ శ్రీ ఆళ్ల అప్పలనాయుడు గారితో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం. దార్శనిక భారత్ రాత్రి 8 ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ. రాత్రి 10 గంటలకు 2026 ఆసియా క్రీడల దైనందిన వైశేషిక నివేదిక. అనంతరం ఆపాద మధురాలు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ ట్యాలీ 23కు చేరింది. ఇక వివరాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలను సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అందిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. మాటామంతి సందర్భంగా సేవాయాత్రికులు ప్రధానమంత్రితో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. ఈ అనుభవాలను డైరీలలో నిక్షిప్తం చేసుకోవాలని ప్రధాని వారికి సూచించారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్నుద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. సదస్సు నేపథ్యంలో జయశంకర్ ఇప్పటికే పలు బహుముఖ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్, రెడ్సీ, బ్లాక్సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 81వ సదస్సు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్

0: ప్రారంభ సదస్సులో చెప్పారు. నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని ఈ సందర్భంగా జయశంకర్ చెప్పారు.
1: India and Liberia joined hands to propose the idea of establishing a group of friends on safe

0: పేరిట న్యూయార్క్ ఐరాస సర్వప్రతినిధి సభ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించేలా ఐరాస మారవలసిన అవసరం ఎంతైనా ఉందనన్నారు. సంస్థ ప్రవేశపెట్టే సంస్కరణలను బలపరచకుండా వ్యతిరేకత తెలుపుతూ సంస్థను వినియోగించుకునే సభ్యుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే సంస్కరణలు సాధ్యమన్న వాదనను జయశంకర్ తోసిపుచ్చారు. ప్రజాస్వామ్య పద్దతిలో తీసుకునే నిర్ణయాలతో పోలుస్తూ దేశాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని, తదనంతరం ఓటింగ్ ద్వారా నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. అర్థవంతమైన సంస్కరణలకు స్పష్టమైన ముసాయిద అవసరమని అన్నారు. 1945లో 15 సభ్యులతో ఏర్పాటైన భద్రతా మండలి నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలను ధీటుగా ప్రతిబింబించడం లేదని భారత్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇందుకోసం శాశ్వత తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచాలని చెబుతూ వస్తోంది. ఇటీవల హిమాలయ ప్రాంతాల్లో మెరుపు వరదలు సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో హిమాలయన్ క్లైమేట్ రీజియన్స్ మెకానిజం పేరిట నేపాల్, భారత్, చైనా దేశాలు హిమాలయ ప్రాంత భద్రతకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. సున్నితమైన హిమాలయ పర్యావరణాన్ని వాతావరణ మార్పులు విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయని ఐరాస సర్వప్రతినిధి సభ 81 సమావేశంలో నిన్న రాత్రి ప్రసంగించిన నేపాల్ ప్రధాని అన్నారు. శాటిలైట్ డేటా మార్పిడి, సాంకేతిక సమాచార వినిమయం, ముందస్తు హెచ్చరికలు వంటివి ఈ మూడు దేశాలు పంచుకోవాలని కోరారు. వరదల విలయం నేపథ్యంలో నేపాల్ దేశానికి సహాయం చేసిన భారత్ సహా అనేక దేశాలకు ఈ సందర్భంగా షా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవంలో మంత్రి ప్రసంగించారు. జల సమస్యలను పరిష్కరించేందుకు దేశాల మధ్య, సంస్థల మధ్య సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. క్షేత్రస్థాయికి పరిశోధన, అభివృద్ది ఫలితాలు చేరేందుకు వాటి అమలు తీరు కీలకమని మంత్రి చెప్పారు. జలజీవన్ మిషన్, నమామి గంగే, స్వచ్ఛ భారత్ మిషన్, జల సంచయ్ వంటి ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు జన భాగీదారీ ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
1: आज जलवायु परिवर्तन के कारण कहीं बाढ़ की चुनौती बढ़ रही है, कहीं सूखे और पानी की कमी का दबाव हो, ऐसे समय में हमें जल प्रबंधन को केवल आज की आवश्यकता नहीं बल्कि आने वाली पीढ़ियों की सुरक्षा से जोड़कर देखना होगा.
0: కార్యక్రమంలో పాల్గొన్న జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న నీటి సంరక్షణ పథకాలు కుటుంబాలకు పరిశుద్ధమైన, సురక్షితమైన తాగునీటిని అందించడంలో కీలకమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా కోట్లాది గ్రామీణ భారతీయులకు పరిశుభ్రమైన నీరు అందుతోందని చెప్పారు. మరొక సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి మాట్లాడుతూ అభివృద్ది చెందిన భారత్ లక్ష్య సాధనలో సమర్థవంతమైన, సురక్షితమైన, సుస్థిరమైన నీటి వ్యవస్థలు అత్యవసరమని చెప్పారు. కేంద్రం మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. మణిపూర్లో 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఏఎఫ్ఎస్పీఏను విస్తరించింది. నాగాలాండ్లో 9 జిల్లాల్లో ఏఎఫ్ఎస్పీఏను విస్తరించారు. ఈ జిల్లాలు దీమాపూర్, నియూలాండ్, చుమౌ, కెడిమా, మోన్, కిఫోరే తదితరాలు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలు, అస్సాం సరిహద్దులో ఉన్న నమ్సాయ్ జిల్లాలోని నమ్సాయ్, మహదేవ్పూర్, చౌకం పోలీస్ స్టేషన్లోకి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో చట్టాన్ని విస్తరిస్తారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెలుపల విలేకరులతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, అమెరికా తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే 7 రోజుల గడువు మొదలవుతుందని చెప్పారు. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్చలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. మరోవైపు సౌదీ అరేబియా మాత్రం తాజా పరిణామాలు ఆశాజనకంగా లేవని స్పందించింది. క్రీడలు. జపాన్లో కొనసాగుతున్న ఏషియన్ గేమ్స్లో

0: పథకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పథకాలతో భారత టాలీ 23కు చేరింది. 10,000 మీటర్ల పరుగు పందెంలో భారత రన్నర్ గుల్వీర్ సింగ్ రజత పథకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్లో మన క్రీడాకారిణి బరనికా ఎలంగోవన్ కాంస్య పథకాన్ని సొంతం చేసుకున్నారు. షార్ట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ కూడా కాంస్యాన్ని దక్కించుకున్నారు. కబడ్డీలో మన పురుషులు మహిళల టీంలు ఫైనల్స్కు చేరుకున్నాయి. అటు స్క్వాష్ ప్లేయర్లు కూడా పథకాలను ఖరారు చేసుకున్నారు. జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్ కుమార్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్కు చేరుకోగా అనాహత్ సింగ్, అభయ్ సింగ్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరుగుతున్న ఫిడే చెస్ ఒలింపియాడ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ జర్మనీ ఆటగాడిపై 2.5, 1.5 పాయింట్ల తేడాతో గెలిచి పోటీలో భారత్ను 2వ స్థానానికి తీసుకెళ్లారు. దాంతో ఉజ్బెకిస్తాన్తో టైటిల్ పోరు సులభంగా మారే అవకాశం ఉంది. ప్రగ్గానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరీన్ల మ్యాచ్లు డ్రాగా ముగేగా మహిళల విభాగంలో బి సవితా శ్రీ వరుస 7 విజయాల జోరుకు తెరపడింది. కోనేరు హంపి ఉజ్బెక్ క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూడగా దివ్యా దేశ్ముఖ్, వెంటికా అగర్వాల్ తమ తమ పోటీల్లో గెలిచి భారత్కు 3-1 ఆధిపత్యాన్ని కట్టబెట్టారు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐరాస 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పథకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పథకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు.

ఉదయ సమీరాల కార్యక్రమానికి స్వరాహ్వానం. నేటి మాట ముందుగా మహావిద్యావేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. ఈశ్వరచంద్ర బందోపాధ్యాయ పూర్తి పేరు. 1820 ఇదే నెల ఇదే తేదీన బిర్సింగ అనే ఊళ్ళో బెంగాల్ ప్రెసిడెన్సీ, అప్పట్లో బ్రిటిష్ ఇండియా, అక్కడ ఆయన జనం. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి పేరు చెప్పుకోగానే మహిళల జీవనగతి మెరుగుపరచడానికి అరుపెరుగని ఉద్యమం సాగించిన ప్రజాపక్షీయ వీరునిగా గుర్తుంటారు. అప్పట్లో బ్రహ్మ సమాజ నాయకులు రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్రసేన్, దేవేంద్ర ఠాగూర్, అలెగ్జాండర్ డఫ్, కృష్ణమోహన్ బెనర్జీ, లాల్ బెహారీ డే వీళ్ళంతా కూడా సమాజ సంస్కరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. అణగదొక్కబడిన మహిళల స్థితిని మెరుగుపరచాలన్నది ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆశయం. 1856 వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రతిపాదించి దాని అమలుకి కృషి చేశారు. అలాగే డిసెంబర్లో సంస్కృత కళాశాలలో విద్యాసాగర్ సహోద్యోగి అయిన శ్రీ

సతీష్చంద్ర విద్యారత్న చట్టం కింద మొదటిసారి ఒక వితంతుని పరిణయమాడాడు. అలాగే నిర్విరామ కృషితో ఆయన సంస్కృత ముద్రణాలయాన్ని స్వాతంత్రం రావడానికి 100 ఏళ్ల ముందు సంస్థాపించారు. అంటే 1847లో తాళపత్ర గ్రంథాలన్నీ భద్రపరిచే డిపాజిటరీని కలకత్తాలో 600 రూపాయల అప్పుతో ప్రారంభించి ఆనందమంగళ కావ్యం, వేతాళ పంచవింశతి అంటే విక్రమ వేతాళ కథలు ఇవన్నీ కూడా ఆయన అందరికీ పఠనీయంగా ముద్రణలోకి తీసుకొచ్చారు. ఆయన వారసత్వంగా సొంతంగా ఏ ఆస్తి లేకపోవడం వల్ల సంస్కృత ముద్రణాలయం విజయానికి ఇతోధికంగా ఆయన రచనలు చేసి తద్వారా వచ్చినటువంటి ఆదాయంతో విద్యాసాగర్ మేళా ఆయన జ్ఞాపకార్థం 1994 నుండి జరుపుతున్నారు. విద్యాసాగర్ అనగానే మహిళల ప్రగతికి చేసిన సాధన, అలాగే రచయితగా, సంఘ సంస్కర్తగా, ఉపాధ్యాయునిగా భారతీయులందరికీ కూడా పూజనీయులయ్యారు. 1891 జూలై 29 కలకత్తాలో తన 70వ ఏట పరమపదించారు.

నేటి మాటలో రెండవ అంశం. అది ఓ చల్లటి సాయంత్రం. స్థలం రాజమహేంద్రవరం. అక్కడ జరుగుతున్నది ఓ నాటక సమాజ సభ్యుల సరదా కబుర్ల సమావేశం. ఇంతలో అందులో ఉన్న ఒక ఆయన కాలంతో పాటు నవలేయడానికి వీలుగా కరకరలాడే పకోడీలు తెప్పించి ఎదురుగా ఉన్న కవిగారిని చూస్తూ, ఈ పకోడీల మీద పద్యాలు చెప్పండి అన్నాడు ఆయన. కవులకు అక్షరలక్షలు ఇచ్చే కాలం గతించి పద్యానికి పకోడీలు ఇచ్చే దుర్దినాలు వచ్చాయి అంటూనే, ఆ కమ్మదనమును నా రుచి, ఆ కరకరయా ఘుమఘుమయా పొంకముల రాకలు పోకలు, ఒడుపులు నీకేదగు నిందు లేవు నిజము పకోడీ అని ఆశువుగా పకోడీ మీద ఓ అరడజన కమ్మటి కందపద్యాలు చెప్పి శభాష్ అనిపించుకున్నారు ఆ కవిగారు అనుకుంటూ ఆ పకోడీలు నవ్వులతో. ఆయన చేత అంత చక్కని పకోడీ పద్యాలు చెప్పించిన ఆయన హనుమంతరావు నాయుడు గారు. ఆ పద్యాలకు పరవశులైన వారు ఆంధ్రకేసర టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈ ఇద్దరినే కాక ఆనాడు అక్కడున్న సదస్సులందరినీ తన పద్య ప్రతిభతో వశ్యులుగా చేసుకున్న ఆ కవి హాస్యరచన కడారవి, ఈరోజు జయంతి వారిది, ఆయన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. ఇంకా చెప్పాలంటే కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఇదే తేదీ ఇదే నెల 1867 పుట్టారాయన. పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకా ఖండవల్లిలో. అక్కడ కన్ను తెరిచిన చిలకమర్తి వారి విద్యాభ్యాసం వీరవాసరం నరసాపురం రాజమహేంద్రవరంలో జరిగింది. అప్పుడు పడిన సాహిత్య బీజానికి నరసాపురం మిషన్ స్కూల్ అధ్యాపకులు ఏలేశ్వరపు వెంకటప్ప శాస్త్రి గారు ఇచ్చిన శిక్షణ చాలా దోహదపడింది. ఆయన వద్ద ఛందో విషయసార సంగ్రహాన్ని సాకల్యంగా అధ్యయనం చేయడం వలనే పద్యం మీద చిలకమర్తికి అంత పట్టు. 1898 సరస్వతి పత్రికకు సహాయ సంపాదకత్వం వహించడం ద్వారా పాత్రికేయునిగా కూడా రంగప్రవేశం చేసిన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు 1910 స్వతంత్రంగా దేశమాత పత్రికను స్థాపించి స్వాతంత్రోద్యమానికి అక్షర సహకారాన్ని అందించారు. స్వతంత్ర సంగ్రామ ప్రసక్తి వచ్చింది కనుక ఇక్కడ ముచ్చటించుకోవాల్సిన ఒక ముఖ్యాంశం, 1905 బెంగాల్ దేశ విభజన జరిగిన సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ ఏర్పాటైన బహిరంగ సభల్లో పాల్గొనే నిమిత్తం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రాజమహేంద్రవరం వచ్చారు బ్రహ్మమత ప్రచారకులు బిపిన్ చంద్ర పాల్. సమావేశం అక్కడ టౌన్ హాల్లో వరుసగా 5 రోజుల పాటు. ఆంగ్లంలో ఉత్తేజకర ఉపన్యాసకుడు ఆయన. మరి తెలుగులో అందరికి అర్థం అవ్వాలి కదా, ఎవరు అనువదిస్తారు? అంత అనర్గళంగాను ప్రసంగించిన ఏకసంతాగ్రహి చిలకమర్తి. ఈ సందర్భంగా ఆసుగా ఆయన భరతఖండం పూచక్కని పాడియావు, నువ్వులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారనుగడు సరిగొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అని ఆనాటి కాలమా

ఆ పరిస్థితులకు తగినట్టుగా చెప్పిన ఆ పద్యం సాహిత్య చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకుంది. అంతకుముందు 1894 గోదావరి మండలంలో జరిగిన సభల్లో చిలకమర్తి చెప్పిన 14 పద్యాలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే వాటిని మహాకవి గురజాడ ఆంగ్లంలోకి అనువదించారు. అదే ఏడాది చింతామణి పత్రిక నవలల పోటీలో చిలకమర్తి రాసిన రామచంద్ర విజయం ప్రథమ బహుమతి పొందింది. తర్వాత హేమలత నవలు రాశారు, దానికి బహుమతి వచ్చింది. అక్కడి నుండి కర్పూరమంజరి, సౌందర్య తిలక, శాపం, కృష్ణవేణి, రాజరత్నం రచనలతో వాచికెక్కిన ఆయనలోని సంఘ సంస్కరణాభిలాషకు చిహ్నంగా 1909 విరిసిందే రామ్మోహన పాఠశాల. నిమ్నజాతుల కోసం ప్రత్యేకంగా నెలకొల్పారు దీన్ని ఆనాడి పిఠాపురం మహారాజా వారి సహకార ప్రోత్సాహాలతో. మహిళాభ్యుదయం పట్ల కూడా ఎంతో ఆసక్తి చిలకమర్తి వారికి. అప్పట్లో తోడైన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయనతో కలిసి చురుగ్గా సమాజ సంస్కరణ కార్యకలాపాల్లో పాల్గొంటూనే మరోపక్క తన ఆశయ వ్యాప్తికి, భావ ప్రకటనకు రచనా వ్యాసంగాన్ని ఆయుధంగా వినియోగించే చిలకమర్తి దేశభక్తి కవిత్వం చెప్పారు లేదా స్వీయాసక్తితో రచన చేశారే కానీ ఆంగ్లేయ కంపెనీ ఒకటి అడిగింది, డబ్బులు ఇస్తాం రాస్తారా అని. ఆయనేం ఆశపడలేదు, రాయను పొమ్మన్నారు. ఆత్మాభిమానం అంతటిది రచయితగా వారి ఆత్మగౌరవ ప్రకటనను, దేశాభిమానాన్ని తెలియజేసే సంఘటనలు ఇలాంటివి ఎన్నో. ఓసారి లాలా లజపతిరాయ్ గారిని కారణం లేకుండా మాండలే జైల్లో పెట్టినప్పుడు భరత కండంభ యొక్క బంధికాన అందులోనున్న ఖైదీయులు హిందూజనుడు ఒక్క గది నుండి మార్చి వేరొక్క గదిని పెట్టుటేగాక చెరయంచు వేరెగ్గాలది అని చెప్పిన పద్యం కూడా ప్రఖ్యాతమైంది. ఇలా చెప్పిన పద్యాలు, రచనలు, రాసిన నవలలు, వ్యంగ్యబాణాల్ని సంధించి వదిలిన ప్రహసనాలు, కీచకవధ, ద్రౌపది వస్త్రాపహరణం, నరకాసుర వధలాంటి నాటకాలు మొదలైనవి ఇవన్నీ ఒక ఎత్తైతే హాస్యరచనా చక్రవర్తి చిలకమర్తిని చిరకాల కీర్తి కిరీటధారణిగా చేసిన రచనలు రెండున్నాయి. ఒకటి జీవఫలం విషభరితం కాకుండా చేసే శక్తిధనానికి ఇక ఉత్తమ విద్య అంటూ ఏముంటుంది, ఆ శక్తియే ధనం. కాబట్టి హాస్య నేపథ్యంలో సాగిన గణపతి నవలొకటి, మరొకటి 1990 ఇప్పటికీ ఇంకా నిరంతరాయ ప్రదర్శన కావ్యంగా అభినయించబడుతున్న గయోపాఖ్యానం. మామూలు మధ్యతరగతి తెలుగు కుటుంబాల్లో ఉండే మాట విరుపులు, ఆట విడుపులు, భావామరదలు, ఎత్తిపుడుపులు అన్నీ రంగరించుకొని ఆనాడే 150,000 ప్రతులకు పైగా అమ్ముడుపోయిన మహత్తర పౌరాణిక నాటకం గయోపాఖ్యానం. గణపతిలో ఎంత పాత్రోచితమైన సరళమైన భాష వాడారో గయోపాఖ్యానంలో, అది ఆయన వయస్సు 2 దశాబ్దాలు ఇంకా పూర్తిగా దాటలేదంటే 21 or 22 ఇంచుమించు అప్పుడే రాశారు. అందులో కృష్ణుడికి రాసినటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడానికి వెళ్ళి అర్ఘ్యం ఇస్తూ ఉండగానే పైనుంచి ఆయన దోసిట్లో ఎవరో ఉమ్మిన ఆ కిళ్ళి ఉమ్ము అంటే తాంబూలం నవిలినటువంటిది పడుతుంది. పడగానే ప్రాతకాలంలో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్న వేళ ఇలా జరుగుతుందా అని ఒక్కసారి శ్రీమత్ చతురానన పంచానన షడానన సహస్రానన వజ్రాయుధ పంచాయుధ సిద్ధ సాధ్య యక్ష గరుడ కిన్నెర కింపురుష విద్యాధరాధ్యాభిశ సమూహములు తద్రక్షణార్థము ప్రతిఘటించి నిలిచిన నిల్తురుగాక దైత్యరాగర్భ నిర్భేదక సుదర్శన మహాభిదార్థమై బృందార కేంద్ర త్రిదేవ సామ్రాజ్యైక సంరక్ష బంధురమై ప్రళయ సమయ కృషానుశిఖ ప్రతిమానసోజ్వల మహాకీలికా శోభితం వయ్యలను నిర్వక్ర పరాక్రమ స్ఫురిత చక్రాయుధంబుచే అబ్దురాత్మున్ నిశాంత కృతాంతంబునకున్ అతిథిం కావించద. ఇంత సమాసం రాశారు. ఎందుకంటే అబ్బా ఎవరికి అర్థమవుతున్నది కాదు, ఆనాడు అందరికీ కూడా ఇది కృష్ణుడి యొక్క ఆవేశంలో వస్తున్న మాటలు అన్నది బోధపడింది. తర్వాత తెలుసుకుంటారు, మనం కంప్యూటర్ వంటివి కొత్తగా వచ్చినప్పుడు మాకు తెలియదు అనలేదే, నేర్చుకున్నాం కదా, తెలుసుకున్నాం కదా. అలాగే చిలకమర్తి వారు కూడా భవిష్యత్ దర్శనం ఏమిటి అంటే ఇవన్నీ కూడా తప్పకుండా తెలుసుకుంటారు అని. అంత తేలిగ్గాను అల్లుడారమ్మని ఆదరమ్మున పిల్వ పంపు మామను పట్టి చంపగలమే జలకేళి సవరించు జవరాండ్ర కోకల నెత్తుకపోయి చెట్లెక్కగలమే. ఇలాంటి సులువైన పద్యాలు కూడా ఎత్తిపడు పద్యాలు. అందుకే గయోపాఖ్యానం అంటే తెలుగువారికి చాలా ఇష్టం. ఒకప్పుడు రేడియో ఆడిషన్ పరీక్షకి ఇందులో మనం ఇప్పుడు చెప్పుకున్న వచనం
పెట్టేవారు. స్పష్టంగా శుభ్రంగా నారిక తిరిగేటట్టు ముందు నుంచే అభ్యాసం చేసిన వారు దాన్ని పలకగలిగితే అది ఒకప్పుడు రేడియోకు పెట్టేవారని పెద్దల మాట. ఎవరు? బందా కనకలింగేశ్వరరావు గారు, మునిమాణిక్యం భండిపాడి కామేశ్వరరావుతో కలిసి హాస్యత్రయంలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన చరకమర్తి లక్ష్మీ నరసింహం గారు తమ రచనలతో మనల్ని కడుపుబ్బా నవ్విస్తూ హఠాత్తుగా కంటతడి పెట్టిస్తూ కన్ను మూసిన తేదీ 1940 జూన్ 17. చరకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు విన్నారు. నేటి మాటలో రెండవ అంశంగా

ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఇప్పుడు కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. చేవిల సిల్లు రాచిలుక.

చిన్ అవ్వతద్భావమిరింగి సిగ్గు తడబాటున మోమరవుంచు భారతీదేవి యొసంగుగాత పరిదీప్త కవిత్వవచో విచిత్రతన్ శకుంతలా పరిణయం ప్రబంధ అవతారికలు పెద్దాడ నాగయామాచ్యులు వారు విరచించిన సరస్వతి స్తుతితో కవర విజయం కార్యక్రమానికి స్వరాహ్వానం. గత పక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణల్ని ఆస్వాదించడానికి ముందుగా వచ్చే పక్షానికి సమస్య. ధాతపదమ్మురంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. ధాతపదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. ధాతపదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. ఇది వచ్చే పక్షానికి సమస్య. గత పక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణలు. మలక నారాయణ రెడ్డి గారు బాలప్ప గారి పల్లి నుండి. నాకునుజ్యమించరహి నాగడు దేవగురుండు మేకొనన్ శ్రీకమలాసనుండు విధి శ్రీధవళంగిని మండపమ్మునన్ ప్రాకటవజ్యఘోషకడు వర్తిల కన్యనుదారగొనెన్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ కొనన్. భైరవట్ల శివరాం గారు, కొకిరాపల్లి గ్రామం, అనకాపల్లి జిల్లా. ఆకాశమందు దేవతలు హర్షముతో సుమవృష్టినివ్వగా లోకమునందు దుర్గకును లోకులు ముక్కులనందజేయగా ప్రాకటమైన రీతిగను ప్రాభవమందెను శ్రీనివాసుడున్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్. అప్పాజోస్యుల శ్రీనివాసరావు గారు, బెతెస్త, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. పాకుని మించు తేజముగ పార్వతి నందనుడడ్డగింపగా తాకెను వాని శీర్షమును త్ర్యక్షుడు శోలమునోడుగానని శాకిని ప్రీతిగూర్చగను శంకరు ప్రాణము నింపి బాలకుం శ్రీకరుడు శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునిన్. సూర్యదేవ రవికుమార్ గారు, లక్ష్మీపురం, గుంటూరు నుండి. ఆకాశమంటూ విగ్రహమునాకృతి చేసి మహావినాయకున్ లోకులు హైదరానగరిలోకడు వైభవముప్ప పూజలన్ చేకొనిరన్న వార్త విని చేరిరి ఉత్సుకులై భుజంగమ శ్రీకరుడు శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్. వచ్చే పక్షానికి సమస్య. ధాతపదంబులంటే తను ధాత్రి

రాకుమార గోదావరి కన్ నుండి. ప్రాకట కాణి పాక నిజవాస వినాయక సూక్తి మౌక్తి కన్ శ్రీకాళహస్తి. పద్యం గుణసంయుక్తంగా ఉంది, గణభంగం లేకుండా ఉంటే బాగుంటుంది. ధూర్జటి విశేష మహత్తర పద్యమంజిరిన్ ప్రాకట కాణి పాక నిజవాస వినాయక సూక్తి మౌక్తి కన్ శ్రీకరమైన ధూర్జటి, ఇలా మార్చుకోండి. విశేష మహత్తర పద్యమంజరిన్ శ్రీకరుడు, అర్థభేదం చెప్పుకోవచ్చు ఆ మీద శ్రీకరహస్తికి ఇక్కడ శ్రీకరుడుకి. శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గుణన్ నాకపురంబును వేడి తపరంబున జేరి రిమర్త్య లోకమున్. చివుకుర అచ్యుత దేవరాయలు గారు న్యూజెర్సీ అమెరికా నుండి. మేకుని దేవదానవులు మీరి మధించగ బాలచంద్రమున్ సాకను లోకముల్హరుడు శంకరి యొప్పగ ద్రావినంజున్. చేకుని నచ్చుతుండు నిడసేమము భూమికి సింధు కన్యను శ్రీకరుడు శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగనన్. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, భాగ్యనగరం. ప్రాకట విఘ్ననాయక విలాసము చాటడి భక్తి పూజలే లోకములోచలంగన్ అవలోకన జేయ కృపాత్మ భోగిరాట్ శ్రీకరుడున్. భోగిరాట్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగొనన్ ఆకాశవీధిలోన మొయిలై మెరుపై నడయాడిరి ఉత్సుకోత్సేకులైరి. బాగుంది, ఉత్సుక ఉత్సేకులు. సహర్షవరదీప్తిన్ భాద్రపదైక వర్షమై. నల్లమబ్బులు ఎంత గాఢంగా కమ్ముకొని ఎంత చిక్కటి వృష్టిని కురిపించి సృష్టిని సస్యశ్యామలం చేస్తుందో అలాగా మంచి బిగింపుతో రాశారు వెంకటేశ్వర శర్మ గారి రామడుగులోంచి వికసించిన పద్య కమలం. గణవర్పు సూర్యనారాయణమూర్తి గారి కొల్లి వలస నుండి. పాఠము చేసి షడ్రుచుల భక్తితో పూజలు సల్పి మానవాని కముగొల్వగా భువి గణేశుని మంగళ దివ్య రూపమౌ రాకనుగాంచి సూర్యును లక్ష్మి సరస్వతి వచ్చ బ్రహ్మతో శ్రీకరుడు శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగనన్. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారి కడప నుండి. ప్రాకటమైన చిత్ర నవరాత్రుల రాముని రావణంతకు లోకులు గొల్వగా విమల రూపున శారద రాత్రులందునన్ భీకర విక్రమాన్విత ప్రీతిని దుర్గను గొల్వ విల్గెడున్ శ్రీకరుడు శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలందగన్. వచ్చే పక్షానికి సమస్య. ధాత పదంబులంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు. ఆకరమై చలంగ తెనాలి, తెనాలి నుండి ఆకరమై చలంగదయ నక్షరుడౌ సురనాయకుండు యాకేకర దృష్టినంతయును కిల్బిషముల్ తొలగించు వేల్పు చామీకర భాసితుండు ధరమేలు చతుర్థిని నిల్చె కాంచగా శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్. నాగమంజరి గుమ్మ శృంగవరపు కోట నుండి రాస్తున్నారు. లోకములెల్ల మెచ్చగ విలోల సువర్ణరథాలనికియున్ శ్రీకరలీల నాశ్వయుజ సీమల వేట్కలు నిండ భక్తులన్ చేకొని కావనించి దయచేయుచు నిచ్చలు దర్శనం బిడన్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగనన్. తూములూరు శేషయ్య శాస్త్రి గారు హైదరాబాద్ నుండి. సంకటహారి విఘ్నపతి సాక్షి గణేశుని భక్తి తోడుతన్ వేకుబ నుండి పూజలను ప్రీతికరంబుగ చేయుచుండగా నాకము వీడి దంపతి వినాయకు చూడగ వచ్చె లక్ష్మితో శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్. శ్రీమతి ఏ యశోధరరావు గారు, హ్యూస్టన్, టెక్సాస్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. శ్రీకిని నిష్ఠుడావరద చిచ్చర కంటికి నువ్వుడేననిన్ శ్రీకునునాథుడాగరిని సింహపువా.

శివాంబికయు శీఘ్రతన్ ఉత్సవ శోభలన్ గుణన్ శ్రీకిని దగ్గరో విధము సిద్ధి గణేశుని కొల్చువాడనే. శ్రీకర పద్యధర్మాన్ని నాలుగు పాదాలు నడిపించారు. రామునాయుడు గారు జమ్ము రామునాయుడు గారు. శ్రీకరుణుత్సవంబులను చేయుదురందరు విఘ్నములు నడన్ ఆకసమంత చామరుడన్ అద్భుత భత్రుడు పూవులన్ సహా శాఖము పాకముల్ మొదలు చక్కగా పేర్వగ చూడనుచ్చిరే శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గణన్. జయలక్ష్మి పిరాట్ల హైదరాబాద్. శ్రీకిని గౌరిమాత దరిచేరి గణేశుడు రమ్యమంచు వేచే కొని వచ్చి భక్షములు చిక్కని తీయని వెన్న మీ గడల్ పాకుడు బొక్కులీలగని బాగుగా నవ్వుచునుండిరేనని. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రమునుత్సవ శోభలన్ గణన్. వచ్చే పక్షానికి సమస్య. ధాత పదమ్ములంటే తను ధాత్రివియత్తల దానమందగన్. ఈశ్వరప్ప గారు. శ్రీకరుడుత్సవాలు తగు సేవల చేయ దలంచి భక్తితో వేకుమనందు బస్సునకు వెంటనే ముగ్గురు వెళ్ళిపోయిరా శ్రీకరుడు శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గణన్. నాకును బాధలు నుందురు మయాశయ సిద్ధిని గూర్చు దైవమే. కాజులూరు నుండి లక్ష్మణ శాస్త్రి గారు. భీకర నక్రముందుని ప్రీతిని గాచ గజేంద్ర భక్తుని శ్రీకరుడు శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలందెడు శాకములన్ ధరించుచు శారద రాత్రుల భూషలోయనన్ ముకల దైత్యులందునిమి భూమిని మోదము నొందజేసగా. ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి సెంటర్ నుండి. వేకముతోడ దక్షుని నిరీశ్వర యాగము చేయ రాధనెన్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గొనన్. శాకము చూడ వెళ్ళగ విచారము గల్గే శివాపరాధమున్ వీకగ జేయ దక్షుగని వీడెను ప్రాణము యోగ వన్హిలో. నడిమింటి మార్కండేశ్వరు గారు విశాఖపట్నం. నాకము దగ్గరవును హరినామము కీర్తన జేయు వారికి వ్యాకుల మానసంబునకు స్వస్థత గుర్చక సంతసంబులే శోకము తీరిపోవగను శోభితమెంతయు గుర్చు నెల్లెడన్. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభనన్ గొనన్. పివిఎస్ మల్లికార్జునరావు గారు సత్తుపల్లి నుండి. ఈ కలికాలమందు నిలనెట్టి విధంబు గణేశు పూజలన్ ప్రాకటమందు రీతిగను పందిరులందున నిర్వహింతురో నాకము నుండి జేరిరి అనంతును గూడి గజాననుండునవు శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గొనన్. వేగరాజు సాయి వరప్రసాద్ గారి హైదరాబాద్ నుండి. వారి పద్యాన్ని వినే ముందు వచ్చే పక్షానికి సమస్య. ధాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. ఇప్పుడు వేగరాజు సాయి వరప్రసాద్ గారి పద్యం. శ్రీకరమై పండుగల సేవల వత్సర రీతులై చనన్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గొనన్. లోకులు గూడిజేయుదురు ప్రోక్తములైన విశిష్ట పూజలన్ సాకుగా దీక్ష తీసుకొని సాధకునీయ సమర్పణంబులన్. తణుకు నుంచి సోమంచి పురుషోత్తం గారు. ప్రాకటమైన దివ్య మహిమాన్విత మోహన రూపమున గన్ శ్రీకరుడైన కేశవుడు శ్రీ శివుడొక్కటిగా విలుంగగన్ శోకము బాపుచున్ వెలుగు సోన్బుర పట్టణమందు నింపుచున్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గుణన్. శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు నుండి. ఆకసమంత పందిరుల నందముజింతగ బెండ్లి వేడు కల్యేకమునై వధూవరులకెంతయో ముచ్చడదీరు కారమున్ ప్రాకటమైన బంధుతతి భాసుర దీప్తిని చేరి రచ్చటన్ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గొనన్. చావలి శేషాద్రి సోమయాజులు గారు, జిల్లా విద్యాశాఖ శిక్షణ సంస్థ, విజయనగరం. లేఖను విఘ్నముల్ శుభములెస్సగజేసడి వక్రతుండునిన్ లోకములన్నీయున్ విజయలోహిత సంకటనాశకుండనిన్. లేఖను విఘ్న

శుభములెస్సగజేసడి వక్రతుండునిన్ లోకములన్నియును విజయలోహిత సంకట నాశకుండనిన్ మూకగనాధిపత్యమును మోజుగ నివ్వగ వచ్చిరే రమా శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోఫలంగనన్. పశుమూర్తి భగవంతం గారు పెదప్రోడు కృష్ణా జిల్లా నుండి. ఆకొను యార్తభక్తజన యాత్రము సత్వరమార్చు తండ్రియౌ శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్. ఆ కమలేశుడున్ భగిని హస్త శుభోజనముంది తృప్తినిన్ శ్రీకమలా సుచేలకర శీతల వాతిన సెదదీరెగా. వచ్చే పక్షానికి సమస్య, ధాతపదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. ధాతపదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. ధాత పదమ్ములంటే తను ధాత్రి వియత్తల దానమందగన్. ఇది వచ్చే పక్షానికి సమస్య. ఎప్పట్లా మీ చక్కని సమార్థమైన సమార్ద్రమైన పూరణల్ని కవన విజయం సమస్య పూరణ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం కూడలి 530003 చిరునామాకి తప్పకుండా పంపించండి. మెయిల్స్ ద్వారా కూడా వచ్చే పక్షం కవన విజయంలో కలుసుకునే వరకు, ఘననీలముల చొప్పులును పోలగల కొప్పు చిన్ని జాబిలి పువ్వు చెన్ను మీరా, కపురంపు మగమాని కపురంపు నగుమేని తళతళల్పెదుండు వెన్నెలలుగాయా, అరవింద తత బృంద వరసుందరత నింద పరచు కంగవ తెల్వి పాదుకొల్ప, పసమించు నలమంచు హసియింప తలపించు తెరిపట్టు పుట్టంబు తేటగులుక, నలువ నలువైన నలువాల చెలువు మెరయ విలువగానున్న పలుకుల వెలది మిన్న, కృతివధూనాథుడగు రామ నృపతి వర్యు రసన కసమాన సరస వాగ్విజన ముసగు. రావువంశ ముక్తావళిలో సరస్వతి స్తుతితో కవన విజయం కార్యక్రమాన్ని ఈ పక్షానికి శుభ సమాప్తి చేస్తూ, వచ్చే పక్షం నాడు మరిన్ని పూరణలతో కలుసుకునే వరకు స్వస్తి. కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు భక్తి రంజని. దొరికితే దొంగలు చిత్రం నుండి మంగళంపల్లి బారమురళీకృష్ణ, పి సుశీల, బి లతల గాత్ర యువళము.

వెంగమాంబ చిత్రగానం విన్నారు. వినబోతున్నది విప్రనారాయణ చిత్రం నుండి.

భానుమతి గణంలో శ్లోకగానం విన్నారు, పుష్పాంజలి విన్నారు. స్వచ్ఛత ఈ సేవ లఘు వివరణ. పనికిమాలిన వస్తువులన్నీ, అంటే ఎవరికి పనికిరావు అనుకున్నవి తుడిచేయడం, వాటిని చెత్తా చెదారం కింద జమ చేసేయడం, సరే వాటిని పట్టుకెళ్ళే వాహకులు వస్తే వాళ్ళకి ఇచ్చేయడం ద్వారా శుభ్రత పాటిస్తాం. ఇంకొన్ని రకాల వస్తువులు ఉంటాయి, ఉదాహరణకి ఓ చొక్కా, ఓ ప్యాంటు, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి మనకు సరిపోవు. ఎక్కడో చోట చిన్న పిసరు చిరగచ్చు, లేదా కొత్త బట్టలు ఇంట్లో ఎక్కువైపోయి పాత బట్టలు ఏం చేయాలి అని ఇంకా కొంతమంది బాబాకరం చావగా ఇంకా నా తమ్ముడు వేసుకుంటాడు, లేకపోతే మా చిన్నాన్న కొడుకు మనవడు ఉన్నాడు, మా తాతగారి అన్నగారు ఇంకెవరో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు బక్క చిక్కు పేరు పెద్దవాళ్ళైనా వాళ్ళకి సరిపోతాయి అని ఇలాగా ప్రతి బట్ట ముక్క చింకిపాత కూడా ఓ చోట చేర్చేస్తారు. ఇల్లంతా చెత్తలా తయారవుతుంది. కానీ అందులో పనికొస్తుంది కదా, అస్సలు లేని వాళ్ళు ఉంటారు, పాపం చలికి వణుకుతూ వానకి తడుస్తూ ఇలా

0: అదొక్కటేనా, వస్త్రాలే కాదు, కూడు గూడు గుడ్డ అని అన్నారు పెద్దలు. మనం ఏదైనా ఒక వస్తువు తినేదనుకోండి, అది బాగా వాసన వచ్చాక అప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చును, ఇలాంటి కొన్ని దురభిప్రాయాలు ఉంటాయి. మనం తిన్నాక మిగిలిందను, మనం తినాలనుకున్నప్పుడే కొంత అదనంగా ఉండడం అది చాలా ఎక్కువ గొప్ప ఆలోచన. అలా కాకుండా ఏదైనా మిగిలితే దాన్ని ఆమూలా ఏమూలా పెట్టకుండా ఆమూలాగ్రం దాన్ని ఒకసారి పరిశీలించి ఓ చోట పెట్టి ఈ వస్తువులు అలాగే చిన్న చిన్న విరిగిపోయినవి ఏవైనా ఉంటే అవి ఎందుకైనా ఉపయోగపడతాయి కదా ఇతరులకి. ఇవన్నీ కూడా మేము ఇస్తాము వచ్చంటే మేము పుచ్చుకుంటామని రావడానికి కొంతమందికి చిన్నతనం అనిపించవచ్చు పాపం. కాబట్టి ఇచ్చే చెయ్యి పుచ్చుకునే చెయ్యి అని రెండు ఉండకుండా ఎలాగో అలాగా అవతల వాళ్ళకి ఇచ్చేయి. అది ఎలాగా అంటే అదిగో దానికి దానాల గోడ, వాల్ ఆఫ్ చారిటీ, వాల్ ఆఫ్ కైండ్నెస్ అన్నారు. అక్కడ తీసుకెళ్ళి పెడితే ఒక నిర్దేశిత స్థలంలో బట్టలు కానీ వస్తువులు కానీ అవి అవసరమైన వాళ్ళు తర్వాత వచ్చి వాటిని పట్టుకెళ్తారు. ఎవరిచ్చారో వారికి అక్కర్లేదు, ఎవరు పుచ్చుకున్నారో మనం చూడక్కర్లేదు, వస్తువులు ఉపయోగపడవలసిన వాళ్ళకు అందుతాయి. ఆ రకంగా అంతట శుభ్రత వాతావరణం ఏర్పడుతుంది. వివరణ విన్నారు ఉదయ్ సమీరాలు విన్నారు. సమయం 8 గంటలుగా వస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి. ఇది
1: నమస్కార్ ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, पिछले 12 वर्ष में भारत के शहरों और गांवों के बीच अंतर उल्लेखनीय रूप से कम हुआ. उत्तर प्रदेश के कई जिलों में मूसलाधार वर्षा, तेज वर्षा की आशंका को देखते हुए कई जिलों में स्कूल बंद. छत्तीसगढ़ में पिछले 2 दिन से लगातार वर्षा के कारण राज्य के सभी स्कूल आज बंद. भारत ने खाड़ी, लाल सागर और काला सागर में वाणिज्यिक जहाजों और नाविकों पर बार बार होने वाले हमलों पर चिंता व्यक्त की. सावन बरवाल ने जापान एशियाई खेलों में पुरुषों की मैराथन का रजत पदक जीता और समरकंद में शतरंज ओलंपियाड के 9वें दौर में डी गुकेश के शानदार प्रदर्शन से भारत ने जर्मनी को हराया. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि पिछले 12 वर्ष में भारत के शहरों और गांवों के बीच अंतर उल्लेखनीय रूप से कम हुआ है. उन्होंने ग्रामीण बुनियादी ढांचे में सार्थक सुधारों का उल्लेख करते हुए कहा कि देश में महिलाओं में आत्मनिर्भरता और आर्थिक सशक्तिकरण बढ़ा है. सेवा संकल्प अभियान के अंतर्गत वाराणसी से वडनगर की यात्रा पर निकले सेवा यात्रियों के साथ वर्चुअल माध्यम से बातचीत में प्रधानमंत्री ने सामाजिक सेवा, सामाजिक सुधार और सकारात्मक बदलाव के महत्व पर बल दिया. उन्होंने कहा कि विकसित भारत का लक्ष्य सभी की भागीदारी और योगदान से ही हासिल किया जा सकता है.
2: हमें आत्मनिर्भर भारत बनाना है. चुनौतियां आएगी, चुनौतियों को चुनौती देने का तो संस्कार लेकर के हम चले हैं. इसलिए हमें हर दिन एक नई ऊर्जा लेकर सेवा भाव के साथ राष्ट्र कल्याण, राष्ट्र सेवा का काम, जन सेवा से राष्ट्र सेवा, इस मंत्र को जीना है. इस यात्रा में भी जितने ज्यादा लोगों को सेवा के काम में जोड़ेंगे ये यात्रा उतनी ज्यादा सफल होगी.
1: प्रधानमंत्री मोदी ने बताया कि वडनगर से प्राप्त मूल्यों ने उनके जीवन को आकार दिया है, जबकि काशी से उन्हें जीवन में सेवा मूल्य प्राप्त हुए हैं. प्रधानमंत्री के साथ बातचीत में यात्रियों ने अपने अनुभव साझा किए. श्री मोदी ने यात्रियों से अपने अनुभवों को डायरी में दर्ज करने का आग्रह भी किया. प्रधानमंत्री नरेंद्र मोदी जनसेवा से देश सेवा तथा निर्बाध प्रतिबद्धता के भाव से सार्वजनिक जीवन के 25 वर्ष पूरे कर रहे हैं. प्रधानमंत्री की सेवा और सुशासन के दृष्टिकोण से प्रेरणा लेकर सरकार वर्ष 2047 तक विकसित भारत का लक्ष्य प्राप्त करने के लिए निरंतर कार्य कर रही है. समावेशी विकास और सामाजिक सशक्तिकरण के माध्यम से लोगों के जीवन में बदलाव आ रहा है. आज हमारी विशेष श्रृंखला में समाज के प्रत्येक वर्ग के कल्याण के लिए सरकार की दृढ़ प्रतिबद्धता के साथ कार्य करने की जानकारी दे रहे हैं. नए श्रम संहिताएं सरकार की इस प्रतिबद्धता के साक्षी हैं.
3: नई श्रम संहिताएं कई वर्तमान कानूनों को एकीकृत आधुनिक ढांचे में समाहित करती हैं, जिन्हें कार्यबल में स्पष्टता, स्थिरता और समानता को बढ़ावा देने के लिए डिजाइन किया गया है. श्रम एवं रोजगार मंत्रालय के अनुसार इन सुधारों के अंतर्गत 29 केंद्रीय कानूनों को 4 संहिताओं में समाहित किया गया है. वेतन संहिता न्यूनतम वेतन को सार्वभौमिक बनाती है और समय पर भुगतान सुनिश्चित करती है. औद्योगिक संबंध

0: and villages in India has narrowed significantly over past 12 years. Heavy rain slashed several districts of Uttar Pradesh. Schools closed in many districts following alert for heavy downpour. Chhattisgarh government declares holiday today for all schools in the state due to continuous rain over past 2 days. India raises concerns over repeated attacks on commercial shipping and seafarers in Gulf, Red Sea and Black Sea. Savan Barwal wins silver medal in men's marathon event at Asian Games in Japan, and D. Gukesh secures India's victory over Germany in 9th round of FIDE Chess Olympiad in Samarkand. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎం మనోహర్.
2: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, ఉపాధ్యాయుల దినోత్సవం, అమృత్ 2.0 పథకం ప్రాజెక్టులకు భూమిపూజ, విశ్వకర్మ జయంతి, గురజాడ అప్పారావు జయంతి, స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు, 9వ జాతీయ పోషణ మాసోత్సవాల కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణిశ్రీ అన్నారు. ఈ నెల 1వ తేదీన సింగనమల నియోజకవర్గంలోని పోతురాజు కాలువ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్దిదారులకు నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన లబ్దిదారులకు పెన్షన్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. 2 ఏళ్ల పాలనలో సింగనమల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని తెలియజేశారు. యువతరం నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 5న అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు ఉపాధ్యాయుల దినోత్సవంను పురస్కరించుకుని గురు పూజోత్సవం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ, సమాజంలో తల్లి తండ్రి తర్వాత అత్యున్నత స్థానం గురువుదేనని పేర్కొన్నారు. జిల్లాలో మాతృమరణాలు తగ్గింపులో పలు స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వైద్యులకు, స్టాఫ్ నర్సులకు క్షేమకర కాన్పులు చేయడంపై శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో కూడా ఆరోగ్య సిబ్బందికి మాతృ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహాయం అందించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మానవతా దృక్పథంతో, సేవాభావంతో అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ఎస్టీ కమిషన్ ముఖ్య లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బుజ్జిరెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. అలాగే జిల్లాలోని పలు తాండా గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండాలలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో 35వ విడత ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు నియోజకవర్గంలో 713 మంది లబ్దిదారులకు 7,50,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద లబ్ది చేకూరిందని తెలిపారు. అనంతపురం నగరానికి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ నెల 15న అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 2 ప్రాజెక్టులకు భూమిపూజ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు చేరేలా 12.27 కిలోమీటర్ల పొడవున కొత్త పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నామని, నగరంలో నీటి కొరత రాకుండా ఉండేందుకు 6 కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి మొత్తం 5,200 కిలోమీటర్ల సామర్థ్యం గల అదనపు నీటి నిల్వను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు

0: దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం ప్రతిజ్ఞను అందరిచే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ నినాదంతో పరిశుభ్రతను పాటించాలన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎం మనోహర్, అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం. బొంబాయి సోదరీమణుల గడద్వయంలో త్యాగరాజ స్వామివారి లాల్గుడి పంచరత్న కీర్తనలు. వయలిన్ రాధానారాయణన్ గారు. మృదంగం శ్రీముష్ణం శ్రీ వీర్ రాజారావు. ఘటం శ్రీ ఎన్ గోవిందరాజన్. ముందుగా భైరవి రాగంలో లలితే శ్రీ ఆదితాళం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288 కోడ్ 081. పాటల పల్లకి

సహృదయం హింసయామి సహృదయం విజగన్మహోదయం శ్రీ నగ

0: ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన కాస్త పాలు మిరియాలు ఏవైనా?
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే

శబాష్ ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత సోగ

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకునే వాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున జనకుల తిలకు

0: నయము జయమును భయము విస్మయము గదురా శ్రీమద్ రమారమణ గోవింద.
1: భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జయ శ్రీమద్ రమారమణ గోవింద. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించినాడు. అంతట భూత

పాటల పల్లకి 2-7-2-7-2-4-4 2-7-2-7-2-8-8 ఈ రెండు నెంబర్లో దేనికైనా ఫోన్ చేయొచ్చు. రెండిటికి ఒకటే కోడ్ 0891. ఒక ముఖ్య గమనిక, శ్రోతలు తమలో తాము ముందుగా ఆలోచించుకొని ఎంచుకొని ఆకాశవాణి వారు ఫోను తీయగానే వారికి కావలసిన సినిమా గీతం, వారి పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఇవి చెప్తే సరిపోతుంది. తర్వాత మీరు బాగా ఆలోచించుకుని ఏదో ఒక సినిమాలోంచి ఒక పాట ఒకసారే కోరడం ద్వారా కార్యక్రమం విజయవంతం అవడానికి మీరు ఎలా సహకరిస్తారంటే, ఇంకోళ్ళకి లైన్ దొరికేలా చేయడానికి. అంచేత ఒకరే చాలాసార్లు ప్రయత్నించవలసిన ఇబ్బంది పడకుండా ప్రయత్నిస్తున్న మరో కొత్త వారికి అవకాశం వచ్చేలాగా ఒకళ్ళు ఒకసారి చేసి

0: हेलो हेलो,
1: నమస్తే
0: నమస్కారం అండి. మీ పేరు?
1: అండి. నా పేరు అనుకూల లక్ష్మణరావు, రామాతాడి రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: చేద్దాం చెప్పండి. మీ ప్రోగ్రామ్ అన్ని కంటిన్యూ ఉంటుందా అండి? చాలా బాగుంటాయి.
0: ధన్యవాదాలండి.
1: మోదీ నుంచి నైట్ వరకు ఉంటాను. ఇది నెంబర్ ఎఫ్ఎం రెండు ఉంటాను. అది నాకు పని విషయంలో వానొచ్చే వరదొచ్చే నీలో నేను ఆరోపణ

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: హలో హలో
1: హలో, నమస్తే సార్.
0: చెప్పండి.
1: నాకు అదే అల్లుడి గారులని కొండ మీద చుక్కపోటు గుండెల్లో ఎండి సార్. పాపం
0: మీ పేరు?
1: సార్, నా పేరు సార్ మూమల అప్పారావు సార్. సిరిసెట్టాలని బొబ్బిలి.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: మీ పేరు?
1: నా పేరు కాకి అప్పారావు, చెంగళరావుపేట, తుమ్మల పిల్లవారి వీధి.
0: చెప్పండి.
1: శభాష్ రాజా చేత నుంచి ఇదిగో ఇదిగో అని పాట ఏం సార్?
0: మీరు ఏ ప్రాంతం నుంచి మాట్లాడారండి?
1: తుమ్మలపల్లి వారి వీధి, చెంగళరావుపేట.
0: సరేనండి.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: మీ పేరు?
1: సాతాపు నుంచి నాగేశ్వర్ సార్.
0: చెప్పండి, ఏ సినిమా?
1: ఈరోజు శనివారం సార్, భాగ్యరేఖ సార్. భాగ్యరేఖ నీవు లేకుండా సార్ నా పాట సార్.
0: భాగ్యరేఖ?
1: అవును సార్.
0: సరేనండి, తప్పకుండా వినండి.
1: థ్యాంక్స్ సార్.

0: హలో, ఫోనీ లైవ్.
1: హలో,
0: చెప్పండి
1: సార్. నమస్కారం అండి.
0: నమస్కారం
1: సార్. నా పేరు తాతయ్య, గోగపుంపు మాట్లాడుతున్నానండి. మాకు మనవరి కదించి పాట కావాలి సార్.
0: ఏం పాట?
1: మామ కూతురా నీతో మాట్లాడిన పాట కావాలి సార్.

0: పోలీస్.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: హలో,
1: నమస్కారం అండి. నా పేరు సూర్య కుమారి. నాకు మునిసపు గారి అల్లుడు అనే సినిమాలో శ్రీగిరి మందిర సుందర సుందర అనే పాట వినిపించరా?

0: హలో,
1: హలో శంకర్, నమస్తే అండి.
0: నమస్కారం. మీ పేరు?
1: నా పేరు ఏఎస్ జయముళ్ళు అండి, తలబొడ్డేపల్లి.
0: చెప్పండి.
1: భువనసుందరి కథలో ఘనశాల పాడిన పాట అండి, ఎవరికైనా ఎన్నడైనా తెలియరానిది కాలము.
0: అవును. 9:52

0: ఫోన్ ఇన్ లైవ్ పాటల పల్లకి చెప్పండి.
1: హలో నమస్తే అండి.
0: నమస్కారం అండి. ఏ సినిమా, ఏ పాట?
1: అదేండి, పాడుపంటలో జన్మభూమి బంగారు.
0: మీ పేరు?
1: విజయలక్ష్మి అండి.
0: ఎక్కడి నుంచి?
1: తిరుపురం నుంచి అండి.

0: పాటల పలకలో మళ్ళీ 10 గంటల 15 నిమిషాలు కలుద్దాం. సమయం 10 గంటలకు వస్తుంది. వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా మంగళవారం ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 130 దేశాలకు చెందిన నాయకులు, ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలు, అంతర్జాతీయ చట్టాలు, బహుపాక్షిక వ్యవస్థ భవిష్యత్తు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల పెరుగుదల, ప్రపంచ ఆరోగ్యం వంటి అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితి, గాజా సంక్షోభం, యుక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు కూడా ప్రపంచ నాయకులు ప్రస్తావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని, ఆ దేశం ముప్పుగా మారుతోందన్నారు. అలాగే ఇరాన్పై అమెరికా తీసుకుంటున్న సైనిక చర్యలను కూడా ఆయన సమర్థించుకున్నారు. హార్మోజ్ జలసంధి పునః ప్రారంభంపై ఇరాన్ కావాలనే కాలయాపన చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
2: And do it quickly, never giving them a chance to kill and destroy people and countries again. Do I drive them into hell with no chance of survival and no hope of future greatness or generations? But I believe we'll make a deal right after the election, because it doesn't make sense for them not to. They're waiting to see how I do in the midterm election. I call on all nations to join us in enforcing the complete economic isolation of Iran until they stop their attacks on commercial shipping, relinquish their nuclear ambitions, and cease their support of terror.
1: అదేవిధంగా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా త్వరలోనే ముగిస్తానని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ ప్రతినిధుల బృందం ఆయన ప్రసంగిస్తుండగానే సభ నుంచి వాకౌట్ చేసింది. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ బదులిచ్చారు. తమ అణు కేంద్రాలను తనిఖీ చేసేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతిస్తామని తెలిపారు. ఎలాంటి కారణం లేకుండానే అమెరికా తమపై దాడులకు దిగుతోందని చెప్పారు. నిరంతరం దాడులు చేస్తూ చర్చలు జరగకుండా అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమెరికా దాడులు, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటూనే ముందుకు సాగుతామని తెలిపారు. తమ దేశ మనుగడ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా భరిస్తామన్నారు. యుద్ధాన్ని ముగించాలా వద్దా అనేది అమెరికా చేతుల్లోనే ఉందన్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలకడానికి తాము 7 రోజుల ప్రణాళికను ప్రతిపాదించామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్షి తెలిపారు. ఈ ప్రణాళికలో హార్మో జలసంధిని తిరిగి తెరవడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా సమగ్ర చర్చలు జరపడం వంటి అంశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రతిపాదన కూడా ఈ ఏడాది జూన్లో అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తరహాలోనే ఉంటుందని చెప్పారు. పశ్చిమాసియాలో భద్రతను పునరుద్ధరించాలంటే ఇరాన్పై అమెరికా జరిపే దురాక్రమణ చర్యలకు ముగింపు పలకాలని ఆయన ఉద్ఘాటించారు. పశ్చిమాసియాలో ఓవైపు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుంటే మరోవైపు యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను ఉధృతం చేస్తున్నారు. రియాద్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల హౌతీలు దాడులు జరిపారు. ఈ క్రమంలో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని, హౌతీ దాడులకు గట్టి బదులిస్తామని సౌదీ అరేబియా హెచ్చరించింది. దక్షిణ తైఫ్ ప్రావిన్స్ ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు ప్రాంతాల్లో హౌతీలు ప్రయోగించిన 6 బాలిస్టిక్ క్షిపణులను తమ బలగాలు అడ్డుకున్నాయని వెల్లడించింది. అలాగే హౌతీ దాడుల నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంతో సహా పలు ప్రాంతాలకు సౌదీ మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇక గాజాలో మానవతా పరిస్థితి అంతర్జాతీయ సమాజానికి ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా గాజా పరిస్థితిపై ప్రపంచ నాయకులు తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ, మానవతా సహాయం, పౌరుల రక్షణ, భవిష్యత్తులో రాజకీయ పరిష్కారం వంటి అంశాలపై వివిధ దేశాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ గాజాపై జరుగుతున్న దౌత్య ప్రయత్నాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాజాలో శాంతి స్థాపన జరిగిందంటూ చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో నెలకొన్న భయానక వాస్తవాలకు మధ్య పొంతన లేదన్నారు. కనీసం మానవతా సహాయం కూడా అందలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది పాలెస్తీనాను కొన్ని దేశాలు గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా మాక్రాన్ ప్రస్తావించారు. కేవలం గుర్తింపుతోనే సమస్య పరిష్కారం కాదన్నారు. అలాగే హార్మో జలసంధిపై కూడా ఎమాన్యుయల్ మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హార్మో జలసంధిని ఏ దేశం కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని మాక్రోన్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వానికి, వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ జలమార్గాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణం

0: నమే తెరవడం అత్యంత ప్రాధాన్యత అంశమని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని ఉద్ఘాటించారు. ఇక గాజా ఆర్థిక వ్యవస్థపై కూడా ఐక్యరాజ్యసమితి నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారీ విధ్వంసం కారణంగా ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినడంతో ఆర్థిక పునరుద్ధరణ పునర్నిర్మాణానికి సుమారు 71.5 బిలియన్ డాలర్ల అవసరం ఉంటుందని ఆ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితి కేవలం తక్షణ మానవతా సహాయంతో పరిష్కరించలేనిదని, దీర్ఘకాలిక పునర్నిర్మాణం మౌలిక వసతుల పునరుద్ధరణ కూడా అవసరమని వెల్లడించింది. ఇక ఈ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా కీలక ప్రసంగం చేశారు. ఇరాన్ అణుముప్పుపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. తమ దేశ మనుగడ కోసం ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. గత 3 ఏళ్లుగా హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఇరాన్ మద్దతు గల మిలీషియాలతో సహా 7 వేర్వేరు యుద్దాల్లో ఇజ్రాయెల్ ఒంటరి పోరాటం చేసిందని గుర్తు చేశారు. న్యూజెర్సీ రాష్ట్రం పరిమాణంలో ఉన్న ఇజ్రాయెల్ 7 యుద్దాలను సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు. అమెరికా మద్దతుతో ఇరాన్ సైనిక బలగాలను, అణు కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఇజ్రాయెల్పై వస్తున్న వలసవాద ఆరోపణలను నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. అరబ్ దేశాల భూభాగంతో పోలిస్తే ఇజ్రాయెల్ కేవలం 0.3% మాత్రమే ఉందని, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కృత్రిమ మేధస్సుపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన చర్చ ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ సంస్థల అధిపతులు ఈ భద్రతా మండలి సమావేశానికి హాజరై ఏఐ వ్యవస్థ వల్ల కలిగే భద్రతా ప్రమాదాలపై ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఏఐను సక్రమంగా నిర్వహించకపోతే మానవాళికి విస్తృతమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశముందని ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓ డారియో అమెడోయ్ హెచ్చరించారు. కృత్రిమ మేధస్సు ఇప్పుడు కేవలం సాంకేతిక రంగానికి సంబంధించిన అంశంగా కాకుండా అంతర్జాతీయ శాంతి, భద్రత, ఆర్థిక వ్యవస్థ, సైబర్ భద్రత, సమాచార వ్యవస్థలతో ముడిపడిన అంశంగా మారుతోందన్నారు. ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు, బాధ్యతాయుత వినియోగం, అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థలపై చర్చలు మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.
1: I believe that this is the most important global security issue facing the world today. For all the differences of the people in this room, we must put aside those differences in order to confront this global opportunity and global threat that is being presented to us at the same time. No leader, no company, and no nation can manage this alone. We commit to working with governments in this room on this urgent work.
0: ఇక ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ ఏఐలో అపారమైన అవకాశాలతో పాటు ఆందోళన కలిగించే అంశాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఏఐ ద్వారా కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు, ఔషధాలు, మెరుగైన వైద్యం, విద్య, ఉత్పాదకతకు ఊతమిచ్చే అవకాశాలున్నాయని వివరించారు. కొద్ది మంది వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లో అత్యంత శక్తివంతమైన ఏఐ కేంద్రీకృతమైతే అది మరో సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంస్థల మధ్య పోటీ పెరుగుతున్నప్పటికీ పోటీలో గెలవాలనే ఉద్దేశంతో భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఏఐ అభివృద్ధి వేగంగా సాగినప్పటికీ ఏం జరుగుతోందో మనుషులు అర్థం చేసుకోలేని పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందని చెప్పారు.
2: I believe there are two ways that AI progress could go very badly that we have to avoid. First, we could lose control of the future to AI. The risk is that it moves so fast that people can no longer follow what's happening or intervene when needed. This would obviously be terrible. The industry must not accept too much technological risk just because the benefits are too great and that they feel too important to slow down. Beating companies in a competitive race is not a reason to make rash decisions.
0: వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఈ వారం అంతర్జాతీయ చర్చల్లో ప్రధానంగా నిలిచింది. నేపాల్లో ఇటీవల సంభవించిన తీవ్ర వరదలను ఆ దేశ ప్రధానమంత్రి బాలేందర్ షా ప్రపంచానికి హెచ్చరికగా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా విపరీత వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడటం వంటి విపత్తుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ సహకారం, వాతావరణ నిధులు, విపత్తు నిరోధక మౌలిక వసతులు అవసరమని ఆ దేశం తరపున ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సముద్ర మట్టాల పెరుగుదలపై గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కూడా ఈ విస్తృతమైన వాతావరణ సంక్షోభాన్ని కూడా ప్రస్తావించింది. సముద్ర మట్టాలు పెరగటం వల్ల తీర ప్రాంతాలు, చిన్న ద్వీప దేశాలు, తక్కువ ఎత్తులో ఉన్న జనావాసాలు ఎదుర్కొనే ప్రమాదాలను తగ్గించేందుకు దీర్ఘకాలిక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని ఐక్యరాజ్యసమితి వేదిక స్పష్టం చేసింది. ఇక ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన పార్ట్నర్స్ ఫర్ మల్టీ లేటరలిజం సదస్సులో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొని ప్రసంగించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీ, ఉద్రిక్తతలు, సంఘర్షణల నేపథ్యంలో ప్రపంచ వ్యవస్థ ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక దేశాలు కలిసి నిర్ణయాలు తీసుకునే విధానం మరింత బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థలను మరింత భాగస్వామ్యయుతంగా పారదర్శకంగా మార్చేందుకు సంస్కరణలు

0: అవసరమని ఆయన పేర్కొన్నారు.
1: లెఫ్ట్ అన్చెక్డ్ ఇట్ వుడ్ కాల్ ఇంటూ క్వశ్చన్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ దట్ ఇస్ వై ఇట్ ఇస్ సో ఎసెన్షియల్ దట్ మల్టీలాటరలిజం అసర్ట్స్ ఇట్సెల్ఫ్

0: అంతర్జాతీయ వ్యవస్థ సాధించిన విజయాల్లో చాలా వరకు సామూహిక కృషి వల్లే సాధ్యమైందని జైశంకర్ గుర్తు చేశారు. మరింత మెరుగుదల దిశగా కృషి చేస్తూనే ఇప్పటికే సాధించిన విజయాలను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంధనం, ఆహారం, ఎరువులు, ఆర్థికమనే సంక్షోభాలపై దృష్టి పెట్టాలన్నారు. రష్యాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ విజయం సాధించింది. యుక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రష్యా దిగువ సభ అయిన స్టేట్ డూమాకు జరిగిన ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీ భారీ ఆధిపత్యం సాధించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. మొత్తం 450 స్థానాలకు గాను పుతిన్ నేతృత్వంలోని యునైటెడ్ రష్యా పార్టీ ఏకంగా 349 స్థానాలను కైవసం చేసుకుని 3 వంతుల మెజారిటీని సాధించింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 60% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి 3 రోజుల పాటు ఆఫ్లైన్ తో పాటు పలు ప్రాంతాల్లో ఆన్లైన్ ఓటింగ్ కూడా అవకాశం కల్పించారు. ఇక రష్యా ఆక్రమించుకున్న 4 యుక్రెయిన్ ప్రాంతాలతో పాటు 2014లో విలీనం చేసుకున్న క్రిమియాలోను పోలింగ్ నిర్వహించారు. దీనిని యుక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ ఘన విజయం తమ విధానాలకు ప్రజా మద్దతును తెలియజేస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇక ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేసింది. పోలింగ్ సమయంలో రష్యాపై 1100 డ్రోన్లతో దాడులు చేసింది. మాస్కో నగరంపై 450 డ్రోన్లతో దాడి చేయగా వాటిని గాల్లోనే అడ్డుకున్నామని మాస్కో మేయర్ తెలిపారు. ఒక చమురు శుద్ధి కర్మాగారం ధ్వంసమైందని, అలాగే 3 పౌరులు ప్రాణాలు కోల్పోగా 38 మంది గాయపడ్డారని రష్యా అధికారులు వెల్లడించారు. యుక్రెయిన్ జరిపిన ఈ దాడుల్లో 6 పోలింగ్ సిబ్బంది మృతి చెందారని, 75 పోలింగ్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని రష్యా ఎన్నికల సంఘం వెల్లడించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికాలో పర్యటించి సెప్టెంబర్ 24న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, కృత్రిమ మేధస్సు, తైవాన్, అంతర్జాతీయ భద్రత, ఇరాన్ యుద్దం వంటి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఈ సమావేశం అనంతరం తక్షణ కీలక ఒప్పందం ఏదైతే కుదిరినట్లు అధికారికంగా వెల్లడించలేదు. కానీ అమెరికా చైనా ట్రేడ్ అగ్రిమెంట్ ను జనవరి 10 వరకు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని మాత్రం ఒక ప్రకటన వెలువడింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, ఆర్థిక సేవల రంగంలో మరిన్ని ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా చైనా సంబంధాల్లో వాణిజ్యమే కాకుండా కృత్రిమ మేధస్సు, సాంకేతిక ఆధిపత్యం, తైవాన్, సరఫరా గొలుసులు వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా అమెరికా సంబంధాలను ముందుకు నడిపేందుకు పలు అంశాలపై తామిరువురం ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చామని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ తో లోతైన చర్చలు జరిగాయని ఆయన వివరించారు. పలు అంశాలపై ఇరు దేశాది నేతలు ఉమ్మడి అవగాహనకు వచ్చామని పేర్కొన్నారు. ఇది వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన చైనా అమెరికా సంబంధానికి కొత్త బలాన్ని చేకూర్చుందని చెప్పారు. చైనా అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. తూర్పు ఆసియాలో కూడా సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉత్తర కొరియా సెప్టెంబర్ 20న తూర్పు తీర ప్రాంతం నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ప్రకటించాయి. సుమారు 1 వారంలోనే ఇది 2వ సారి క్షిపణి పరీక్షలు జరగడమని ఆ దేశాలు వెల్లడించాయి. ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమం కారణంగా కొరియా ద్వీపకల్పంలో భద్రతా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ఈ వారం కూడా తీవ్రంగా ప్రభావం చూపాయి. మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అమెరికా చైనా వాణిజ్య సంబంధాల్లో తాత్కాలిక సంధి పొడిగింపు ప్రపంచ మార్కెట్లకు కొంతమేర ఉపశమనం కలిగించాయి. ఇక ఐరోపాలో కూడా ఆర్థిక సవాళ్లు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ భారీ బడ్జెట్ లోటును తగ్గించేందుకు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. ఇంధన భద్రత, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణభారం వంటి అంశాలు యూరోపియన్ ఆర్థిక విధానాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పలకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినవచ్చు. ఫోన్ చేయవలసిన మా నంబర్లు 2727244 2727288, జత చేయవలసిన కోడ్ 0891.

0: హలో, పాటల
1: హలో,
0: పల్లకి.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతాను సార్.
0: మీ
1: నా పేరు
0: పేరు?
1: పలకా సత్యనారాయణ అండి.
0: పలకం సత్యనారాయణ గారు. ఏ పాట
1: అవునండి,
0: కోరుతున్నారు?
1: శివమిత్తిన సత్యం కృష్ణరాజు గారు, జయసుద్ గారు నటించిన చిత్రం అండి. జయశ్రాజ్ గారు, వాణి జయరామ్ గారు పాడిన పాట గీత గీత అనే పాట అండి.
0: అలాగేనండి, తప్పకుండా మీకోసం ప్లే చేస్తున్నాను,
1: అండి
0: వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ అండి.

0: హలో, పాటలపల్లకి.
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు శంకర్ సార్, అనంతపురం జిల్లా పామిడి మండలం.
0: శంకర్ గారు, ఏ పాట కోరుతున్నారు?
1: సార్, సుమన్ గారిది చిన్నల్లుడు నుంచి సిల్కో సింగారి అనే సిల్క్ స్మిత గారికి, సుమన్ గారికి ఉంటుంది సాంగ్ అది.
0: అలాగేనండి, తప్పకుండా మీకోసం ప్రసారం చేస్తున్నాను.
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.

0: హలో, పాటలపల్లకి.
1: హలో, నమస్తే సార్. గుడ్ మార్నింగ్.
0: నమస్తే అండి. మీ పేరు?
1: జగదాంబస్ అంటారు సార్. సార్ శంకర్.
0: శంకర్ గారు,
1: ప్రేమించుకున్నారా? అలా పాట ప్రసారం చేయండి.
0: అలాగేనండి, అలాగేనండి, తప్పకుండా మీకోసం ప్రసారం చేస్తాను.
1: శ్రోతలందరి కోసం

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: అండి, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీ పేరు?
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: కళ్యాణి గారు, ఏ పాట కోరుతున్నారు?
1: మీ యాంకరింగ్ చాలా బాగుందండి సార్.
0: సంతోషం అండి. ఏ పాట కోరుతున్నారు?
1: సాధారణ రేడియో మాట మాటకి ఆగిపోతుందండి సార్. చిన్న మనమి సాధారణ రేడియో మాట మాటకి ఆగిపోతుంది.
0: ఎక్కువ మంది చేస్తుంటారు కదా. మీరు మీరు కోరిన పాట చెప్పండి అమ్మా.
1: బుచ్చిబాబుల పాట అండి. బుచ్చిబాబుల కంగారు అవుతుంది సార్.
0: అలాగే
1: మాట్లాడితే అచ్చలాగే.
0: ధన్యవాదాలండి. మీరు పాడిన, మీరు కోరిన పాట వస్తుంది, ఒకసారి వినండి.
1: సరే.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు ఎం రమణ అల్మేశ్లేరి, పెద్దపల్లి జిల్లా అనకాపల్లి.
0: మీరు
1: నాకు
0: ఏ పాట కోరుతున్నారండి?
1: మీ కార్యక్రమాలు చాలా సూపర్గా ఉంటాయండి. అయ్యే కార్యక్రమాలు అడుగుతున్నాం అని చెప్పి కూడా.
0: ధన్యవాదాలండి, ధన్యవాదాలు. మీరు కోరిన పాట చెప్పండి.
1: పెబ్బిలి సినిమాలో కంచిపట్టు చీరలో ఉన్న కంచి పంచి ఉన్న అందాలు ఆదరూరి అందాలు
0: అలాగేనండి, తప్పకుండా తప్పకుండా ప్రసారం చేస్తాం, వినండి.

అంచు పట్టు చీరలోనా పొంచి పొంచి ఉన్నాడు, ఎంచి ఎంచి చూసుకోనా ఏడు మళ్ళీ ఎత్తుదానా కొండ చాటు కోన చూసి.

0: హలో, పాటలపల్లికి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గవరపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: వెంకట్రావు గారు, మీరే పాట కోరుతున్నారు?
1: మాకు ఇలుగునీళ్ళ సినిమా నుంచి పాడబోయే
0: బాలకృష్ణగా
1: పాటలు పాట వినిపించండి.
0: అలాగేనండి, అలాగేనండి, తప్పకుండా మీకోసం ప్రసారం చేస్తాం, వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ముందుగా జగదేక వీరుని కథ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తరువాత గుండమ్మ కథ చిత్రం నుంచి పి. సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తర్వాత నర్తనశాల చిత్రం నుంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ బెంగళూరు లత పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తరువాత డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తరువాత యమగోళ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

పాడవే అనుదాన సురభామిని దానమేదైన ఫలములొక్కటే నాట్యమేదైన నడక ఒక్కటే భాషయేదైన భావమొక్కటే అన్ని కళల పరమార్థమొక్కటే అందరినీ రంజింప చేయుటి ఆడవే అనుదాన సురభామిని ఓహో రంభ సకల కళా నిపుణంబా

పురభావిని ఆడవి కళలన్నీ ఒకటే గని ఆడవి అందాల సురభావిని ఓర్వశి అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నపద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం.

సురభామిని పాదవి కళలన్నీ ఒకటే నని ఆడవే అందాద సురభామిని. ఓహో వేణట మదన మయూఖ సాగించు నీరా సరీల చూపించు సంగా.

అందరాసురభామి పాడవి కళలై ఒకటే మని ఆడవి అందరాసురభామి. శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత దసరా బుల్లోడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మాధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత శివరంజని చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తరువాత మోసగాళ్లకు మోసగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుంచి జిక్కి పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత మేఘ సందేశం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత మయూరి చిత్రం నుంచి పి. సుశీల పాడిన పాట వింటారు.

అలసడు యద పదమా

మీరింతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్య సమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. H1B వీసా పిటిషన్లపై $100,00,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్ధమైందంటూ 22 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకత తెలియజేశారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పథకం, షూటింగ్ విభాగంలో రజత పథకాన్ని సాధించింది. వివరాలు. కృత్రిమ మేధ AI అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HY

మీరు ఇంతవరకు తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఇప్పుడు స్వచ్ఛత హీ సేవ, నేకీ కీ దివార్ లఘు వివరణ వింటారు. మనలోని మంచితనాన్ని సమాజంతో పంచుకోవటం, అవసరంలో ఉన్నవారికి మనకు చేతనైన సహాయం చేయటం, ఇదే నిజమైన సేవ. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో నేకికి దివార్ కూడా ఒకటి. నేకికి దివార్ అంటే మంచితనం యొక్క గోడ అని అర్థం. ద్వారా మనం ఒక మంచి పని చేయవచ్చు. మన ఇళ్లలో ఉపయోగించకుండా ఉన్న మంచి స్థితిలోని దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు, చెప్పులు, పిల్లల విద్యా సామగ్రి, గృహోపకరణాలు వంటి ఎన్నో ఉంటాయి. మనకు అవి అవసరం లేకపోవచ్చు, కానీ అవే వస్తువులు మరొకరికి ఎంతో ఉపయోగపడవచ్చు. అందుకే ఇంట్లో మూలను పడేసే బదులు ఉపయోగించుకోగలిగే వస్తువులను గుర్తించి అవసరమైన వారికి అందిద్దాం. ఇదే నేకికి దివార్ సందేశం. ఒక చిన్న వస్తువు, ఒక చిన్న సహాయం ఒక కుటుంబానికి ఎంతో ఉపయోగపడవచ్చు. ఒకరి మంచితనం మరొకరికి స్ఫూర్తిగా మారవచ్చు. ఇలా ఒక్కొక్కరి సహకారంతో మంచితనం ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో మనం కేవలం మన పరిసరాలను మాత్రమే శుభ్రం చేయడం కాదు, మనం సమాజంలో మానవత్వాన్ని, పరస్పర సహకారాన్ని కూడా పెంపొందిద్దాం. మీ ఇంట్లో ఉపయోగించకుండా ఉండే వస్తువులను ఒకసారి పరిశీలించండి. మంచి స్థితిలో ఉన్న వాటిని అవసరమైన వారికి అందించే మార్గాలను తెలుసుకోండి. మీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నేకికి దివార్ లేదా ఇతర సేవా కేంద్రాలను అందించండి. మన దగ్గర అవసరం లేనిది మరొకరికి అవసరాన్ని తీర్చగలిగితే దానికంటే మంచి సేవ ఇంకేముంటుంది? మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి పంచుకోవటం, సహాయం చేయటం, ఇతరులను గౌరవించడం కంటే లాంటి మంచి విలువను నేర్పిద్దాం. మనం చేసే ప్రతి చిన్న మంచి పనిలో ఒక పెద్ద మార్పు నాంది కావచ్చు. రండి, ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో మనము భాగస్వాములు అవుదాం. దానం అంటే మనకు పనికిరాని వస్తువులను ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం.

కాదు. మనం అందించే వస్తువు శుభ్రంగా ఉపయోగించిన స్థితిలో ఉండాలి. మనకు మనం కావాలని ఎలా కోరుకుంటామో అదే గౌరవంతో ఇతరులకు కూడా అందించాలి. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుదాం. మన దగ్గర ఉన్నదాన్ని అవసరమైన వారితో పంచుకుందాం. మంచితనాన్ని ఒకరి నుంచి మరొకరికి చేర్చుదాం. నేకికి దివార్, మంచితనానికి ఒక వేదిక. స్వచ్ఛతా హి సేవ, మనందరి బాధ్యత. రండి, మన చేతులతో శుభ్రతను తీసుకురావటమే కాదు, మన హృదయాల్లో మంచితనాన్ని పంచుకుందాం. స్వచ్ఛతా హి సేవ, నేకికి దివార్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఎయిర్ GOV.in, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని హీరా మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద స్థానిక వరదను నిల్వ చేసేందుకు పులిచింతల దిగువన బ్యారేజీ ఎగువన కొత్త బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 నుంచి 31 శాతానికి తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని వైఎస్సార్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలలో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం 24 గంటల బాధ్యతతో కూడుకున్నదని, ప్రజలకు కష్టం భయం వచ్చినప్పుడు పోలీసులనే ఆశ్రయిస్తారని చెప్పారు. ఆధునిక శిక్షణతో సైబర్ ఆర్థిక నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనే స్మార్ట్ పోలీసులుగా ఎదగాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచిస్తూ,
1: నేను కోరేది ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు దాదాపు మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి పౌరుడితో కూడా గౌరవంగా బాధ్యతతో సానుభూతితో వ్యవహరించాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత మరియు విలువలు పాటించండి. మీ

0: సేవ ప్రమాణం విజయవంతంగా సాగుతూ మీ కుటుంబానికి, పోలీస్ శాఖకి మరియు రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తా ఉన్నాము.
1: తుఫాను ప్రభావంతో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు చెప్పారు. బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కాగా కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లిన మోటరైజ్డ్ పడవ ఈరోజు ఉదయం ఒడిశాలోని పారాదీప్కు సురక్షితంగా చేరుకుందని, పడవలో ఉన్న 9 మంది మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సాంస్కృతిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: ఏదైనా మనం పర్యాటక రంగం, సాంస్కృతిక రంగం, మీరు చూస్తున్న సాంస్కృతిక పరంగా కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధ ప్రతిష్ఠలు అయినటువంటి పెద్దలు ఉన్నారో వారందరినీ గుర్తించే విధంగా రాష్ట్ర పండుగలు నిర్వహిస్తున్నాం. ఈ మధ్య కాలంలో గురజాడ అప్పారావు గారి జయంతిని రాష్ట్ర పండుగ కూడా గమనించి మొన్న 27వ తారీఖున గురజాడ అప్పారావు గారి జయంతిని కూడా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పండుగగా చేయడం జరిగింది. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందో కార్యక్రమాలు కూడా చేస్తాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా దేశంలో చేపట్టిన సంస్కరణలు గణనీయమైన మార్పులకు దారితీశాయి. 2014లో ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచీలో భారత్ 142వ స్థానంలో ఉండేది. నేపాల్, పాకిస్తాన్ కంటే కూడా భారత్ వెనుకబడి ఉంది. అప్పట్లో ఒక కంపెనీని నమోదు చేసుకోవటానికి దాదాపు 4 రోజుల సమయం పట్టేది. 3 రాష్ట్రాల మీదుగా వెళ్లే ఒక లారీకి 3 రకాల పనులు చెల్లించడంతో పాటు ప్రతి రాష్ట్ర సరిహద్దుల్లోనూ తనిఖీలు, జాప్యాలను ఎదుర్కోవలసి వచ్చేది. దీన్ని వ్యాపార వర్గాలు దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారంగా అభివర్ణించేవి. జీఎస్టీ అమలుతో రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పన్నుల అవరోధాలు తొలగి సరుకు రవాణా మొత్తం ఒకే పన్ను వ్యవస్థ పరిధిలోకి వచ్చింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, కొత్త ఎక్స్ప్రెస్ వేలు, మెరుగైన రహదారుల నిర్మాణంతో సరుకుల రవాణా సమయం తగ్గింది. కౌంటర్ల వద్ద కాగితపు ప్రక్రియకు బదులుగా డిజిటల్ అనుమతుల విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ సంస్కరణల నేపథ్యంలో 2020 నాటికి వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచిలో భారతదేశం 63వ స్థానానికి చేరుకుంది. ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ సాధించిన గణనీయమైన పురోగతుల్లో ఇది ఒకటిగా నమోదైంది. వ్యాపార ప్రక్రియలను సరళీకరించడం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని భారతదేశం కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
3: भारत आज विश्व की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है. जल्द ही भारत $5 ट्रिलियन इकोनॉमी बन जाएगा. इस बात में कोई संदेह नहीं कि आने वाले वर्षों में भारत विश्व का ग्रोथ इंजन होगा. पिछले कुछ वर्षों में हमने मिशन मोड में जो रिफॉर्म्स किए हैं उनसे भारत में ईज ऑफ डूइंग बिजनेस में लगातार बढ़ोतरी हुई है. हमने कंप्लायंस बर्डन को कम किया है.
1: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఈరోజు జరిగిన కబడ్డీ ఫైనల్ పోటీల్లో ఇరాన్ను 37-33 పాయింట్ల తేడాతో భారత జట్టు ఓడించింది. దీంతో భారత్కి బంగారు పతకం లభించింది. కాగా ఇప్పటి వరకు మహిళల టీ20 క్రికెట్లో తొలి పసిడి రాగా రెండోది షూటింగ్ పోటీల్లో వచ్చింది. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారతదేశానికి 27 పతకాలు వచ్చాయి. వాతావరణం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 500,000 క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈ రోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కృష్ణానది

0: లో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: The 20th Asian Games, about 500 strong contingent of Indian athletes is competing in about 36 sports, and therefore it is not easy to keep a tap of each and every performance, and therefore we appear in front of you on your radio sets after every 1 hour to give you the live updates. And here we are. First of all, if you missed our updates from earlier in the morning, let us tell you that the big breaking news is that the Indian women's team from the Kabaddi world has won a gold medal, giving India its 3rd gold medal. There are a few more medals we have to talk about. I am Darpan Tikiya. Alongside me is Mohammad Shahid Azmi.
2: बिल्कुल दर्पण बताना चाहूंगा, शूटिंग में जो भारतीय महिला निशानेबाजों ने शानदार प्रदर्शन करते हुए 50 मीटर राइफल 3 पोजीशन में जो टीम इवेंट का था वहां पर रजत पदक जीत लिया. वहीं पर बात करेंगे जो एक और पदक आया है, भारत के सामन बरवाल ने मेंस मैराथन में 2:11:37 का समय लेकर सिल्वर मेडल जीत लिया, जो एक रिकॉर्ड है. लंबे अंतराल के बाद भारत ने मैराथन में एशियन गेम्स में मेडल जीता है.
1: And some similar news coming from the squash arena as well, because earlier we told you that Joshna Chinnappa and Senthil Kumar had won the bronze medal in the mixed team event. Now the news coming in is that Anahat Singh and Abhay Singh, both in their individual events, have confirmed at least a silver. Both have entered the grand finale. Will they be able to convert it into a gold medal? We will know soon.
2: बात करते हैं बैडमिंटन की, जहां पीवी सिंधु का शानदार प्रदर्शन देखने को मिला. भारतीय स्टार ने चीनी जो ताइपे की खिलाड़ी है चू पिन चियान को सीधे गेमों में हराकर अगले दौर में जगह पक्की कर ली है. सिंधु ने पहले गेम में 21-18 से कड़ा मुकाबला जीता, दूसरे गेम में 21-14 से शानदार जीत के साथ अगले मैच में जो अपना है वो जगह बना ली. सिंधु ने बेहतरीन नियंत्रण और आक्रामक खेल दिखाते हुए मुकाबले को 2-0 से जीत कर जो अगला मुकाबला होगा उसके लिए टिकट हासिल कर लिया है.
1: राइट, सो कंट्रोल एंड एग्रेशन बोथ गोइंग हैंड इन हैंड, एंड करंटली ऑल्सो ऑन द बैडमिंटन कोर्ट we are seeing that unfold as the pair of Gayatri Gopichand Pulela and Teresa Jolly are in action against a Japanese pair. So the home crowd is obviously behind the Japanese pair, but it is the Indians who are currently having their noses ahead. It's been a pulsating contest. The first game or the first set went down the wire, and eventually the Indian pair came out on top by 24-22, and the second set currently is at level at 4-4. So this could go anywhere.
2: बिल्कुल, गायत्री और त्रिशा ने जो भारत में वर्ल्ड चैंपियनशिप के मुकाबले थे वहां भी अपनी जो छाप थी वो छोड़ी थी. खैर, बात करते हैं एशियन गेम्स में घुड़सवारी की, जहां पर व्यक्तिगत ड्रेसेज स्पर्धा के दूसरे क्वालिफायर के बाद भारत के खिलाड़ियों ने अपनी स्थिति जो है बिल्कुल साफ नजर आ रही. हृदय विपुल छेदा और दोनों डी मैग्यू की जोड़ी ने 135.059 अंकों के साथ 11वें स्थान पर रही थी. वहीं जयसूद और गुफी ला परले ने 133.5 5.59 अंक हासिल कर लिए और 13वें स्थान पर है, जबकि भारत

0: श्रुति वोरा 129.941 अंकों के साथ 24वें स्थान पर रहे थे।
1: Right, coming to men's hockey, the Indian team is in action against Japan over here as well. This is a Pool A match where the Indian team has taken the field in their saffron kits. Japan is playing in their blue kits. And the interesting thing is that Shiladhan Lakra, Amit Rohidas and Vivek Sagar Prasad, these three men have not started for India. They're not a part of the starting 11. Currently, the match is into its fourth minute and we are yet to see a goal being scored.
0: भारत और जापान के मुकाबले की बात करते हैं तो दर्पण एक और मुकाबले की बात करें जो भारत और जापान के बीच में खेला गया था पोकेमॉन यूनाइट में। ई स्पोर्ट्स का ये मुकाबला है पोकेमॉन यूनाइट, जिसमें भारत को जापान के खिलाफ अपने दूसरे और अंतिम ग्रुप स्टेज के मुकाबले में 2-0 यानी 1-0 से हार का सामना करना पड़ा। इससे पहले भारत को दक्षिण कोरिया से 2-0 से शिकस्त का सामना करना पड़ा था।
1: राइट, सो द इंडियन कंटेंडर्स आर नाउ आउट ऑफ दिस particular category in esports, but there's plenty more coming. In about an hour's time, the men's kabaddi final will begin where India will lock horns with Iran. Will they be able to secure a gold medal? We will find out soon. Currently, Unnati Hooda is also in action on the badminton court going against an Indonesian opponent. The match is currently into its first set. Unnati is leading by 8-5. Plenty more in store, and me, Darpan Tikia, and my colleague Mohammad Shahid Azmi will be coming again and again to give you the live updates. Stay tuned to Akashvani.
2: Asian Games 2026, Aichi Nagoya.
3: Akashvani Visakhapatnam Kendram. Ippudu oka vanijya prakatana.
4: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు
5: బ్రో? ఇది చిరిగింది.
4: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
5: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
4: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: మహిళావాణి మరికొద్దిసేపట్లో హలో బాగున్నారా శీర్షికన మహిళలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినవచ్చు. డైల్ చేయవలసిన నెంబర్లు 2727444 2727288. జత చేయవలసిన కోడ్ 0891.

0: హలో, బాగున్నారా?
1: హలో,
0: నమస్కారం అండి. హలో, బాగున్నారా?
1: బాగున్నామండి.
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: పిఠాపురం నుంచి చేస్తున్నామండి.
0: మీ పేరండి?
1: జ్యోతి అండి.
0: ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: గోరింటాకు మూవీ అండి.
0: అలాగేనండి, అలాగేనండి, తప్పకుండా వినండి.
1: థ్యాంక్స్ అండి.

0: హలో, బాగున్నారా?
1: హలో
0: హలో, బాగున్నారా?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. మీ పేరు?
1: నా పేరు అనురాధ అండి, గోపాలపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: అనురాధ గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: కలిసిందాం సినిమా నుంచి నువ్వే నువ్వే పాట కావాలండి.
0: అలాగేనండి, తప్పకుండా వినండి.

0: హలో, బాగున్నారా?
1: హలో, నమస్తే సార్ జీ.
0: నమస్తే అండి. బాగున్నానండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: పులి బొబ్బిలి మూవీలో.
0: పులి బొబ్బిలి సినిమా నుంచి. అలాగేనండి, అలాగే. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో, బాగున్నారా?
1: బాగున్నాను సార్.
0: మీ పేరండి?
1: నా పేరు లత.
0: లత గారు, అలాగేనండి. ఎక్కడ ఏ సినిమా నుంచి పాట కావాలండి?
1: కుమార్ రాజా సినిమా నుంచి సార్.
0: కుమార్ రాజా నుంచి ఏం పాట అండి?
1: అనురాగ దేవత.
0: అలాగేనండి, వినండి.
1: థ్యాంక్ యూ.

0: इरफान को हरा कर गोल्ड मेडल राउंड में प्रवेश किया है। और अब अंत में मुख्य समाचार एक बार फिर। विदेश मंत्री एस जयशंकर ने एआई से मिलने वाले अवसरों का लाभ उठाने और इससे जुड़े जोखिमों से निपटने की आवश्यकता पर बल दिया है। उन्होंने न्यूयॉर्क में अंतर्राष्ट्रीय शांति और सुरक्षा के संदर्भ में एआई विषय पर आयोजित कार्यक्रम की अध्यक्षता की। विदेश मंत्री आज न्यूयॉर्क में 81वीं संयुक्त राष्ट्र महासभा को संबोधित करेंगे। विदेश सचिव विक्रम मिश्री ने विकासशील देशों को अधिक अधिकार देने के लिए संयुक्त राष्ट्र सुरक्षा परिषद में तत्काल सुधार का आह्वान किया। ओडिशा, छत्तीसगढ़, बिहार और उत्तर प्रदेश में लगातार बारिश से जनजीवन अस्त व्यस्त। और भारतीय महिला कबड्डी टीम ने एशियाई खेलों में ईरान को हराकर स्वर्ण पदक जीता। महिला निशानेबाजी और पुरुष मैराथन में भी 2 रजत पदक हासिल किए। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विशाखपट्टनम केंद्र वातावरण समाचार। విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఈపూట అందించిన వాతావరణ వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 6.6 మిల్లీమీటర్లు. విశాఖ పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 4.4 మిల్లీమీటర్లు. విశాఖ పరిసర ప్రాంతాల వారికి ఆకాశం సాధారణంగా మేఘావృతమై 1-2 దఫాలుగా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. మత్స్యకారులకు హెచ్చరిక. ఆంధ్ర తీరం సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవు. అయితే కృష్ణా నెల్లూరు తీరాల్లో సముద్రపు ఉపరితల ప్రవాహాలు కొనసాగుతున్నందున హార్బర్ సముద్ర కార్యకలాపాల్లో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని, శ్రీకాకుళం తీరంలో సెప్టెంబర్ 27న స్వెల్ సర్జ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. ఆంధ్ర తీర ప్రాంతంలో ఒడిశాలోని గంజాం, జగత్సింగ్పూర్, పూరి తదితర ప్రాంతాల్లో అధిక అలలు, స్వెల్ సర్జ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. తమిళనాడు తీరంలో పలు ప్రాంతాల్లో సముద్రపు ఉపరితల ప్రవాహాలు కొనసాగుతున్నందున చిన్న పడవలు, సముద్ర కార్యకలాపాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిక. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సైనిక్ మాధురి కార్యక్రమంలో గ్రామీణ భారత్ అవర్ రేడియో అనే అంశంపై శ్రీమతి కె చందన గారు వ్యాఖ్యానం చేస్తారు.

మీరింతవరకు సైనిక్ మాధురి కార్యక్రమంలో గ్రామీణ భారత్ అవర్ రేడియో అనే అంశంపై శ్రీమతి కె చందనా గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 3 గంటలు దాటి 6 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం ప్రసారాలు 102 MHz యథావిధిగా కొనసాగుతాయి. శ్రోతల ఎఫ్ఎం ప్రసారాలు వినవచ్చు. మీడియం వేవ్పై తదుపరి ప్రసారాలు తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మనం ముఖ్యంగా యువత ఎంతోమంది ఉద్యోగాలు రావట్లేదనో నిస్పృహతో ఉన్నటువంటి ఈ సందర్భంలో అగ్గిపుల్ల సబ్బుబిల్ల కొండ పెరుగు కాదేది స్వయం ఉపాధికి అనర్హం అని అంటూ ఈనాటి యువత జంజీ యువత చెప్పాలంటే పాతకాలపు పద్ధతులను మూస పద్ధతులకు చెప్పెట్టి కొత్త పద్ధతిలో కొత్త పుంతలతో స్వయం ఉపాధిని వెతుక్కుంటున్నారు. ఆ ఉపాధి ఏ రకంగా ఉంది, ఎలా దాంట్లో రాణించగలుగుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ముందుగా ఒక పాట విన్న తర్వాత తెలుసుకుందాం. ఆట చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు.

13,000 రూపాయల జీతానికి డైరీ ఫామ్లో సామాన్య ఉద్యోగిగా చేరినటువంటి నాగమల్లేశ్వరరావు, రిస్క్ తీసుకునేనైనా సొంతంగా డైరీ పెట్టాలి, తానెదురుగా ఉన్నటువంటి రెండు దారుల్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి, నష్టాలు సవాళ్ళు ఏదైనా ధైర్యం చేస్తేనే ముందుకెళ్ళగలం అనేటువంటి దృక్పథంతో కొండ పెరుగుతో 50 కోట్ల రూపాయలు బ్రాండ్ ఎదిగాడు నాగమల్లేశ్వరరావు. చిలకలూరిపేట దగ్గరలో ఉన్నటువంటి కావూరులో తన డైరీని మొదటగా స్థాపించాడు. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు బాలు చిత్రం నుంచి కేకే పాడిన పాట వింటారు.

చిలకలూరిపేటలో కావూరులో మూసేస్తున్న డైరీని నాగమల్లేశ్వరరావు గారు వెళ్ళి ఆ డైరీని తన సొంత వ్యాపారం కోసం వాడుకుంటాను అని చెప్పి వారి కొద్ది మొత్తాన్ని సొమ్ము చెల్లించి లీజుకు తీసుకొని తాను పొదుపు చేసుకున్నటువంటి 20 లక్షల రూపాయలతో మిల్క్ చిల్లింగ్ సెంటర్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత తన వద్దకే కస్టమర్లు వచ్చి కొనుక్కునేలాగా రైతన్న డైరీ అనే బ్రాండును ఏర్పరచుకొని కస్టమర్లకు తాను అందిస్తున్నటువంటి ఈ కుండ పెరుగు ఏదైతే ఉందో ఆ కుండ పెరుగును విస్తరింపజేశారు అమ్మకాల్లో. అది ఆ నోట ఈ నోట చేరి మొత్తం గుంటూరు జిల్లా వివిధ ప్రాంతాల్లో విస్తారంగా ప్రారంభించబడి ఈరోజు ఆ కుండ పెరుగు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మారుమ్రోగుతుంది. మరి ఆ వ్యాపారంలో ఆయన ఎలా వృద్ధి చెందాడో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు భద్రా చిత్రం నుంచి టిమ్మి తనిమి పాడిన

నాగమల్లేశ్వరరావు గారు మిల్క్ చిల్లింగ్ సెంటర్ను ప్రారంభించి రైతన్న డైరీ సొంత బ్రాండ్ని ఏర్పరచుకొని మొదలుపెట్టి కస్టమర్ల వద్దకు కుండ పెరుగు అనేటువంటి ఒక బ్రాండ్ని మార్కెట్లో విడుదల చేసి దాని ద్వారా ఒకప్పుడు 100 రూపాయల్లో చేసినటువంటి వ్యాపారం ఈరోజు లక్షలు దాటి 1 కోట్ల రూపాయలకు చేరింది. మరి ఆ విధంగా ఎలా చేరింది, దానికి సంబంధించిన వివరాలు ఒక పాట తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు పిల్లా జమీందార్ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు.

ఎక్కడో పల్లెటూరులో పుట్టినటువంటి నాగమల్లేశ్వరరావు గారు ఒక సంకల్పంతో తాను చిన్న ఉద్యోగం చేస్తూ ఎలాగైనా తన జీవితంలో పైకి ఎదగాలి అనేటువంటి ఒక మహాసంకల్పాన్ని ఆయన తన మనసుల్ని ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ ఆచరణలో పెట్టి వాటికి ఒక కార్యరూపం ఇచ్చారు. దాని ఫలితంగానే ఏర్పడింది రైతన్న డైరీ. తానొక్కడే బతకడం కాదు, తనతో పాటు మరికొంతమందికి ఉపాధినివ్వాలనేటువంటి సంకల్పంతో ఈ కుండలు తయారు చేసేటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి తన యొక్క ప్రొడక్షన్ సైతం వారికి రుచి చూపించి వీటి ద్వారా నేనే కాదు మీరు కూడా ఉపాధి పొందుతారు అని చెప్పడంతో ఈరోజు చాలామంది ఆ కుండ పెరుగును తయారు చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఈ కుండలను తయారు చేసేటువంటి ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారి సంఖ్య ఈరోజు 110 కుటుంబాలకు చేరింది. అంతేకాకుండా నాగమల్లేశ్వరరావు గారు స్టార్ట్ చేసినటువంటి ఈ వ్యాపారం ప్రధానంగా కుండ పెరుగుది సింహభాగం అయితే దాని బై ప్రోడక్ట్స్ రోజ్ మిల్క్ అని, పన్నీర్ అని, కలాకండ అని ఇలా రకరకాలు ఉత్పత్తులు విస్తరించుకుంటూ పోతూ 100లో ఉన్నటువంటి వ్యాపారాన్ని లక్షల నుంచి కోట్లకు పరుగులు పెట్టించారు.

మరి ఎంతోమంది యువత వ్యాపారం చేయాలని కసితో ఉన్నటువంటి వారికి ఉచితంగా డైరీ రంగంలో శిక్షణ ఇవ్వాలని ఆయన సంకల్పించి గ్రామంలో ఉన్నటువంటి యువతకి 7,500 రూపాయలు ఉపకార వేతనంతో ఉచితంగా ఈ డైరీ రంగంలో ఆయన శిక్షణ ఇస్తున్నాడు. మరి ఇటువంటి వారే కదండి మనకి మార్గదర్శం. మరి కొన్నవీటి దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు 1980 నుంచి 2000 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి చిత్రాల నుంచి తెలుగు చలనచిత్ర గీతాలు వినవచ్చు. ముందుగా ఇంద్రుడు చంద్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ఇది కథ కాదు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమోల సాధన సర్గం పాడిన పాట వింటారు.
1: ఇటు అటు కాని

ఇటువటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ సొంత

కాకి పాడితే ద్రోహమురా. సాగరమున్న తీరనిది నిష్ట.

జూనియర్ జూనియర్ జూనియర్ జూనియర్ ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు.

చినుకు పడాలని కోరేవు మార్గ శిరాన మండు టెండకై చూసేవు. షడ చైత్రములోన చినుకు పడాలని కోరేవు మార్గ శిరాన మండు టెండకై చూసేవు. ఉదయం కోసం పడమర తిరిగి ఎదురు తిమ్ములు కాచేవు. ఉదయం కోసం

సంధ్యారాగాలు శీర్షికన తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. ఇప్పుడు జానకిరాముడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

సంధ్యారాగాల్లో చివరిగా వినండి, రుద్రమదేవి చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ బృందం పాడిన పాట.

మీరు ఇంతవరకు సంధ్యారాగాలు కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 6:01 దాటి 7 కా వస్తుంది. ఇప్పుడు సమాచార వాణి. వాతావరణ వివరాలు వింటారు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 6.6 మిల్లీమీటర్లు. స్పౌర్ విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత క్షమించండి, పౌర విమానయాన కేంద్రం

31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 4.4 మిల్లీమీటర్లు. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది, అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లు పడవచ్చు. సముద్రంలో చేపలు పట్టేటువంటి మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. అయితే కోస్తాంధ్ర తీర ప్రాంతం అంతా కూడా ఉధృతమైనటువంటి అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఎవరూ కూడా తీర ప్రాంతం వద్ద సముద్రంలోకి వెళ్ళవద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు రుద్రవేణి నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు టెలికాన్సరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్సరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్

0: జగన్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కేంద్ర మంత్రి ఈ రోజు ప్రారంభించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్టంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. కడప, రాజమండ్రి, భోగాపురంలో కూడా ఎఫ్టీఓలు రానున్నాయని, భోగాపురంలో 139 ఎకరాలు ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు అనుగుణంగా డీజీసీఏ కార్యకలాపాలు స్థానికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో రాష్ట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేసులను ఛేదిస్తున్నారని హోంమంత్రి వంగరపూడి అనిత తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద మీ పోలీస్ మీ ఫ్రెండ్ డిజిటల్ ఫిర్యాదుల కియాస్క్ ను హోంమంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజు అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా కియాస్క్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలులో 3,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ కార్యాలయ భవనాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోటి సూర్యఘర్ కనెక్షన్ల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, 20,00,000 కనెక్షన్ల లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తున్నాయని మంత్రి పేర్కొంటూ
1: దాదాపు 6,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడతాం ఓన్లీ ట్రాన్స్కో సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్కో బిల్డింగ్స్ కానీ, ఆఫీసర్ కానీ కట్టడం కోసం డిస్కమ్ ద్వారా కూడా 33 సబ్స్టేషన్స్ కడుతున్నాం. వ్యవసాయానికి రైతులు అడిగిన వెంటనే అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నాం, ఆర్డీఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. సూర్యగారు అయితే 6,00,000 కనెక్షన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో 78,000 సబ్సిడీతో ఇస్తున్నాం.
0: కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాజమహేంద్రవరంలో రాష్ట స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరంలో ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత డిజిటల్ గైడ్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత నివు క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా 130కి పైగా భాషల్లో మాట్లాడగల డిజిటల్ గైడ్ నివుతో పర్యాటకులు నేరుగా సమాచారం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో పర్యాటక ప్రాంతాల చరిత్ర, ప్రత్యేకతలు, సందర్శకులకు అవసరమైన సమాచారం మరింత సులభంగా అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకమే స్వచ్ఛ భారత్ మిషన్. దేశంలో పారిశుద్ధ్య ప్రమాణాలను పెంచడం, ప్రజల జీవన శైలిలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉద్యమం రూపుదిద్దుకుంది. గాంధీజీ 145వ జయంతిని పురస్కరించుకుని 2014 అక్టోబర్ 2 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే నినాదంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 10 పైగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ మిషన్ ప్రస్తుతం స్వచ్ఛ భారత్ 2.0 రూపంలో వ్యర్థరహిత నగరాలు, ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలను తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో స్వచ్ఛ భారత్ మిషన్ గురించి మాట్లాడుతూ

0: స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, కాకినాడలో మంత్రి వాసంశెట్టి సుభాష్, చిత్తూరు జిల్లాలో మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పోలీసు కానిస్టేబుల్స్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. స్వచ్చాంధ్ర మిషన్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన వాతావరణం, ప్రజారోగ్య సంరక్షణ, కాలుష్య నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రకృతి సంపదను కాపాడుతూ పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా పారమ్మకొండ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మన్యం ప్రాంతం ప్రకృతి సోయగాలకు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. పారమ్మకొండ వంటి సహజ పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయడం ద్వారా ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి, ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా రాగల 5 రోజుల పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ను ఏవియేషన్ హబ్ గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర ఏఐ మాధ్యమేన నిర్మితానాం అవసరాణాం ఉపయోగాయ సంబద్ధ సంకటాన్ నివారణాయ ఆహూతవాన్. న్యూయార్క్ నగరే అంతరాష్ట్రీయ శాంతేః సురక్షాయాః చ సందర్భే ఏఐ ఇత్యస్మిన్ విషయే ఆయోజితే కార్యక్రమే సః అధ్యక్షః అభవత్. శ్రీజయశంకరః అద్య న్యూయార్క్ నగరే 81వ సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్య సభాం సంబోధయిష్యతి. విదేశ సచివః విక్రమ మిశ్రీ ఇత్యేషః వికాసశీల రాష్ట్రాణాం కృతే అధికం స్వరం దాతుం UNSC ఇత్యస్య తాత్కాలిక పరిష్కారాయ ఆహూతవాన్. ఒడిశా, ఛత్తీస్గఢ, బిహార, ఉత్తరప్రదేశేషు చ నిరంతర వృష్టిః సామాన్య జీవనే బాధాం జనయతి. అద్య ఉత్తరప్రదేశస్య, ఉత్తరాఖండస్య, ఛత్తీస్గఢస్య, మధ్యప్రదేశస్య చ కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్ట్యై సంచేతనా ప్రసారితా అస్తి. అపి చ భారతీయ పురుష మహిళా కబడ్డీ దళాని ఏషియన్ క్రీడాయాం స్వర్ణ పదకాని విజితవంతః. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర ఏఐ మాధ్యమేన ప్రాప్త సంభావనానాం ఉపయోగస్య, పరిణామానాం పూర్వానుమానస్య, సంకటానాం శమనస్య చ ఆవశ్యకతాయాః విషయే అవధానం దత్తవాన్. మంత్రిణా ఇదం వక్తవ్యం గ్రీస్ దేశస్య విదేశమంత్రిణా జార్జ్ గెరాపెట్రైటిస్ ఇత్యనేన సహ అంతారాష్ట్రీయ శాంతేః సురక్షాయాః చ సందర్భే ఏఐ ఇత్యస్మిన్ విషయే ఆయోజితే కార్యక్రమే.

0: 14 का है असर, 15 के प्रांगण से अब तक नहीं हटी ये नजर। शब्दों का संसार सजा दूं, प्यार का एक आकार बना दूं, स्नेह रंग अभिसार चढ़ा दूं, आकुलता का अलंकार दूं, बनूं साध्वी करूं साधना, प्रीत की आठों पहर, 15 के प्रांगण से अब तक नहीं हटी ये नजर। विविध अनुभवों से होकर उम्र रही है गुजर, 15 के प्रांगण से अब तक नहीं हटी ये नजर, नहीं हटी ये नजर।
1: अभी आप सुन रहे थे श्रीमती सुधा कुमारी जूही से उनकी लिखी कुछ कविताएं। इसी के साथ आज का गुंजन कार्यक्रम यहीं समाप्त होता है। अगले कार्यक्रम की प्रतीक्षा कीजिए।
2: आकाशवाणी विशाखापट्टनम केंद्रम ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో స్వచ్ఛతా హీ సేవ. మరి ఈ కార్యక్రమం ఏంటంటే, అవసరం ఉన్న వారికి దుస్తులు, వస్తువులు లేదా ఆహారాన్ని అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప వేదిక. మీ దగ్గర ఉన్నటువంటి పాత లేదా ఉపయోగించలేనటువంటి వస్తువులు ఏవైనా ఉంటే కూడా పేదలకు అందించాలి, వారికి సహాయం చేయాలి అనేటువంటి ఒక మంచి స్పృహతో ఏర్పాటు చేయబడినటువంటి కేంద్రాలు ఇటు మహారాణి పేటలోను, ఎంవీపీ కాలనీలోను, అలాగే జగదాంబా జంక్షన్లోను, అలాగే పెందుర్తి ఇటువంటి ప్రాంతాల్లో ఈ వాల్ ఆఫ్ చారిటీ పేరు మీద పేదలకు ఏవైతే అవసరం ఉంటుందో, ప్రధానంగా అది పాత దుస్తులైనా లేకపోతే ఉపయోగించినటువంటి వస్తువులు కానీ, ఆహారం, అలాగే ఈ ఫంక్షన్లు అవి జరుపుకున్నప్పుడు అక్కడ మిగిలినటువంటి శుద్ధమైన ఆహారాన్ని ఆయా కౌంటర్లో పెడితే పేదలు ఆ ఆహారాన్ని తీసుకుని వినియోగించుకునే విధంగా ఈ వాల్ ఆఫ్ చారిటీ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. ప్రధానంగా విశాఖలో స్వామి వివేకానంద, అలాగే రామ్నగర్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్లో కూడా రక్తదానం, ల్యాబొరేటరీసు ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. ఇక అల్లూరు విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం పూట మజ్జిగ పేదలకు పంపిణీ చేయటం, అలాగే వారికి చికిత్సను అందజేయటం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించటం ఇవన్నీ కూడా మన వైజాగ్లో నిరంతరం జరుగుతున్నాయి. మరి ఆయా కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ వాల్ ఆఫ్ చారిటీకి సంబంధించినటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక మంచి పాట వినండి.

0: ఆనంద్ చిత్రం కోసం రాధాకృష్ణ, శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు ఈనాటి వికాసం కార్యక్రమంలో ఓల్డ్ కాంట్రాసెప్షన్ డే ఈ అంశంపై ఎస ప్రమిలా కుమారి గారు అందిస్తున్న అంశం వినండి.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం. ఈ ప్రపంచ గర్భనిరోధక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న నిర్వహిస్తారు. కుటుంబ నియంత్రణ, గర్భనిరోధక పద్ధతులపై అవగాహన కల్పించటం, సురక్షితమైన మరియు శాస్త్రీయ ఆధారాలతో కూడిన సమాచారాన్ని అందించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. గర్భనిరోధకం అంటే అవాంఛిత గర్భధారణను నివారించడమే కాకుండా పిల్లల మధ్య సరైన వ్యవధిని నిర్ణయించుకోవడానికి, కుటుంబ భవిష్యత్తును ప్రణాళిక చేసుకోవడానికి సహాయపడే ఆరోగ్య సేవ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కుటుంబ నియంత్రణకు అందుబాటులో ఉన్న గర్భనిరోధక పద్ధతులు వ్యక్తుల ఆరోగ్యం, అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తాయి. ప్రస్తుతం పిల్స్, కండోమ్స్, ఇంజెక్షన్లు, ఇంప్లాంట్లు, ఇంట్రాయుట్రైన్ డివైసెస్ లేదా IUDలు, అలాగే శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏ పద్ధతి సరైనదో వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు లేదా శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సూచనలు తీసుకోవడం ముఖ్యం. కండోమ్స్ గర్భధారణ నివారించడంతో పాటు HIVతో సహా లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పించే గర్భనిరోధక

0: కీలక పద్ధతి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గర్భనిరోధక ఎంపికలను విస్తరించే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో ఇప్పటికే ఉన్న కొన్ని పద్ధతులు మరింత సౌకర్యవంతంగా ఉపయోగించుకునే అవకాశాలతో పాటు అత్యవసర గర్భనిరోధకానికి మిఫెప్రిస్టోన్ ను అదనపు ఎంపికగా WHO సిఫార్సు చేసింది. కొన్ని రకాల కంబైన్డ్ గర్భనిరోధక మాత్రలను ఎక్కువ కాలం లేదా నిరంతరంగా ఉపయోగించే విధానాలకు, అలాగే కొన్ని ఇంప్లాంట్లను 5 ఏళ్ల వరకు ఉపయోగించేందుకు కూడా కొత్త ఆధారాల ఆధారంగా మార్గదర్శకాలిచ్చింది. ప్రస్తుతం పురుషుల ఆధీనంలో ప్రధానంగా కండోమ్స్, వాసెక్టమీ, విత్డ్రాయల్ వంటి పద్ధతులే ఉన్నాయి. భవిష్యత్తులో ఉపయోగించగల గర్భనిరోధక పద్ధతుల కోసం WHO ప్రత్యేక టార్గెట్ ప్రోడక్ట్ ప్రొఫైల్ రూపొందించింది. అలాగే హార్మోనల్, నాన్ హార్మోనల్ పద్ధతులపై కూడా పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ దినోత్సవం మనకు చెప్పే ముఖ్యమైన సందేశం ఏమిటంటే, గర్భనిరోధకం గురించి సరైన సమాచారం తెలుసుకోవడం, అపోహలను నమ్మకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం, ప్రతి వ్యక్తి తన ఆరోగ్య పరిస్థితికి అనుగుణమైన పద్ధతిని ఎంచుకోవడం, కుటుంబ నియంత్రణ వల్ల అవాంఛిత గర్భధారణలు తగ్గడమే కాకుండా తల్లి ఆరోగ్యాన్ని కాపాడటం, పిల్లల మధ్య సరైన వ్యవధిని పాటించడం, మహిళలకు విద్య మరియు ఉపాధి అవకాశాలు కొనసాగించడంలో కూడా సహాయం లభిస్తుంది. ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం కేవలం ఒక ఆరోగ్య దినోత్సవం మాత్రమే కాదు, ఇది సరైన సమాచారం, ఆరోగ్యకరమైన కుటుంబం, బాధ్యతాయుతమైన నిర్ణయాలు, భవిష్యత్తును ప్రణాళిక చేసుకునే హక్కు గురించి అవగాహన కల్పించే రోజు. శాస్త్రీయ ఆధారాలతో కూడిన సమాచారాన్ని తెలుసుకుని అవసరమైనప్పుడు అర్హత కలిగిన ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ద్వారా మన ఆరోగ్యాన్ని, కుటుంబ భవిష్యత్తును మరింత సురక్షితంగా చేసుకోవచ్చు.
1: అంతర్జాతీయ గర్భనిరోధక సంవత్సరం సందర్భంగా ప్రమీల కుమారి గారు చదివినటువంటి అంశాన్ని విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఆవారా చిత్రం కోసం హరిచరణ్ తన్వి పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7 గంటలకు కావస్తుంది. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యాంశాలు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం చర్యలే. కిసాన్ వాణి 7 గంటల 15 నిమిషాలకు, 7 గంటల 45 నిమిషాలకు, 8 గంటల 15 నిమిషాలకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 8 గంటలకు దార్శనిక్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం చర్యలే. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8 గంటల 40 నిమిషాలకు తెలుగు చలనచిత్ర గీతం ప్రసారమవుతుంది. 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య హిందీలో వార్తలు. 9 గంటలకు న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 గంటల 30 నిమిషాలకు జాతీయ సైన్స్ మ్యాగజైన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10 గంటలకు జపాన్లో జరుగుతున్న 20 ఆసియా క్రీడలపై అప్డేట్స్ ప్రసారమవుతాయి. తర్వాత ఆపాత మధురాలు పాత తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, వందే మాతరం బృందగానం, రచన శ్రీ పల్లి నల్లయ్య, సంగీతం శ్రీ డీనిశ్చల్. 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజని శ్రీ మయూరకు విరచిత సూర్య శతకం. తరువాత సన్నతి గీతాలు ప్రసారమవుతాయి. 6 గంటల 30 నిమిషాలకు చింతన బైబిల్ సూక్తులు. వ్యాఖ్యాత రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్టిన్ షారన్ కుమార్ గోవాడ. 6 గంటల 30 నిమిషాలకు పొలం పనులు, అధిక వానలు, పండ్ల తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు. 7 గంటల 15 నిమిషాలకు ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట.

0: ఆమని, రచన శ్రీ ఇంద్రగట్టి, శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకురాలు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. 7:20 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట, తర్వాత లేఖావళి, తర్వాత పుష్పాంజలి, తర్వాత స్వేచ్ఛ స్వచ్ఛత సేవ, తర్వాత సమాచారం అని ప్రసారమవుతుంది. ఇక 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ, రచన డి ప్రతిమ. 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:30 ఆప్కీ మన్ పసంద్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. తర్వాత 10:50 మన్ కీ బాత్, భారత ప్రధాని మనసులో మాటను ప్రసారమవుతుంది. ఇక తరువాత 12:40 భక్తి సంగీతం, 1:33 విజయనగరం సుందర్ నందన్ సదన్ మహిళా మండలి సమర్పించు కదంబ కార్యక్రమం, 2:31 బాలభారతి స్టీల్ ప్లాంట్ గ్రీన్ సిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 సంధ్యారాగాలు ప్రసారమవుతుంది. 6:00 సమాచార వాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు, 7:15 పల్లెసీమలు, 7:45 దార్శనిక్ భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ, 8:00 మన్ కీ బాత్ మనసులో మాట తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 తెలుగు చలనచిత్ర గీతం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కో ప్రసారమవుతుంది. 10:00 జపాన్లో జరుగుతున్న 20 ఆసియా క్రీడల అప్డేట్స్ ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాత ఫణికుమార్. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పతకాలను గెలుచుకున్నాయి. వార్తల వివరంగా. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. కేరళంలోని కుందరలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా చర్యలు తీసుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని అమిత్ షా తెలిపారు.
2: ఆజాదీ సే అబ్ తక్ దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా కి కేంద్ర మే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనే మగర్ వో పూరా నహీ హోతా థా. నరేంద్ర మోదీ జీ నే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనాకర్ దేశ్ కే గ్రామీణ వికాస్, కృషి వికాస్ ఔర్ విమెన్ ఎంపవర్మెంట్ కే లియే

0: బహుత్ బడా కదం ఉఠాయా.
1: ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓ వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టం చేసింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఈసీఏ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు అందుకున్న వ్యక్తులను ఎన్నికల నమోదు అధికారి విచారణకు పిలవబోరని కమిషన్ స్పష్టం చేసింది. విచారణలో కేవలం అసాధారణ పరిస్థితుల్లో ప్రాధాన్యంగా ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణ అవసరమైతే ఓటర్ తరఫున హాజరయ్యేందుకు తమ కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడినైనా నియమించవచ్చని కూడా కమిషన్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఇది నెలవారీ ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. ఇది ఏఆర్ న్యూస్, దూరదర్శన్ న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం తర్వాత వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విమానయాన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా కర్నూలును విమానయాన డ్రోన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కర్నూలు విమానాశ్రయంలో ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విమానాశ్రయాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణతో కూడిన సంపూర్ణ విమానయాన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ఆ దేశాల వాణిని కల్పించేందుకు వినిపించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81 సెషన్లో గ్రూప్ ఆఫ్ 77 G77 విదేశాంగ మంత్రుల 50వ వార్షిక సమావేశంలో భారత్ తరఫున ప్రకటన చేస్తూ, దక్షిణార్థ దేశాలు కేవలం నియమాలను పాటించే స్థాయి నుండి వాటిని రూపొందించే స్థాయికి మారేందుకు సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగా మాత్రమే కాకుండా బాలల రక్షణకు సంబంధించిన విషయంగా కూడా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. బాల్యాన్ని పునరుద్ధరించడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, సంరక్షణ, రక్షణ, అవసరమైన పిల్లలను తిరిగి సమాజంలోకి చేర్చడం అనే అంశంపై ఈరోజు పాట్నాలో జరిగిన ఒక సెమినార్లో ఆయన ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రభావితమైన పిల్లలకు భద్రత, చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం, అలాగే విద్యను, కుటుంబ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఐచి నగోయా ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు రెండు నేడు స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్ను 40-34 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో భారత మహిళల జట్టు కూడా ఇరాన్పై 37-34 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో 5 పథకాలను భారత్ సాధించింది. 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలతో ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో ఉండగా మొత్తం పథకాల సంఖ్య 28కి చేరింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రేపు ఆదివారం తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 26-27 తేదీల వారాంతపు సెలవులతో పాటు ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాడు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెంటీ చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఇదిలా ఉండగా 3 రోజుల బ్యాంకు సమ్మె సందర్భంగా ఉచిత నెలవారీ పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను మాఫీ చేయాలని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి.

0: వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని అంచనా వేసింది. ఇదిలావుండగా ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని 63 జిల్లాలు అతి భారీ వర్షాలు బారిన పడగా ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే 19 రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ 85వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో 5 కొత్త ప్రజాదరణ పొందిన సైన్స్ పత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికలను సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రచురించింది. ఈ పత్రిక విడుదల సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రజాదరణ పొందిన సైన్స్ ప్రచురణల పరంపరలో ఒక ముఖ్యమైన విస్తరణని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా చిత్రీకరిస్తూ ఒక పటాన్ని పంచుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఇరాన్ను అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి అనుమతించబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతకుముందు అన్ని అంశాల్లోనూ ఘర్షణలు ఆగిపోవటానికి 7 రోజుల ప్రక్రియను ఇరాన్ ప్రతిపాదించింది. దీని ప్రకారం అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, చమురు సంబంధిత ఆంక్షలను మాఫీ చేయాలి, దానికి ప్రతిగా ఇరాన్ హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని ప్రతిపాదించగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సర్వన్ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఓల్వోలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలు గెలుచుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ముందుగా ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
1: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వినండి.
4: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: प्रधानमंत्री फसल बीमा।
1: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
2: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
1: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
2: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
1: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान కళ్యాణ మంత్రాలయం.
3: ఈనాటి కిసానవాణి కార్యక్రమంలో మొదటిగా రైతు సేవలో అనకాపల్లి జిల్లా కాసింకోట పశుగ్రాస ఉత్పత్తిదారుల సంఘం వైస్ చైర్మన్ ఆళ్ల అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అలాగే వారికున్న పశు వైద్య సమస్యలకు బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ విజయరాజ్ని గారు అందించే సలహాలు సూచనలు వింటారు. అనుసంధానకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
4: అప్పలనాయుడు గారు అవార్డులు పొందారు, ఆకాశవాణి తరపున మొదట మీకు అభినందనలు. మరి మీరు సంఘమిత్ర ఫాడర్ గ్రోయర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్లో వైస్ చైర్మన్గా ఉన్నారు. ప్రధానంగా ఈ కోఆపరేటివ్ సొసైటీ ఏ ఉద్దేశంతో మరి మీరు పెట్టుకున్నారు, ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి?
5: ఈ సంఘమిత్ర ఫోడర్ గ్రోయర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనేది 1964 కోఆపరేటివ్ యాక్ట్ లో మా సంస్థ నడుపుతా ఉన్నామండి. దీనికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అలాగే ఏపీ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఈ రెండు కూడా సంయుక్తంగా మాకు కావాల్సినటువంటి కెపాసిటీ బిల్డింగ్ గానీ, రైతులకు కావాల్సిన అవగాహన సదస్సులు గానీ, మేనేజ్మెంట్ చేయడానికి కావాల్సింది గానీ, ప్రభుత్వం దీనికి అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ రైతులు ముందుకు తీసుకెళ్తా ఉంది సార్.
4: అప్పలనాయుడు గారు, ప్రధానంగా మీ సొసైటీలో మరి సభ్యత్వం పొందాలంటే పద్ధతి ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఏదో అన్నట్టు కార్యక్రమాలు చేస్తుంటారు?
5: మా సంఘం యొక్క ముఖ్యంగా ఏమేటంటే ప్రతి రైతు దగ్గర కూడా పశుగ్రాసం పుష్కలంగా ఉండాలి. సో పశుగ్రాసంతో పాటు పశుగ్రాసాన్ని అత్యాధునిక పద్ధతుల్లో, మేలు రకమైనటువంటి పద్ధతుల్లో, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పశుగ్రాసాలు నిల్వ చేసుకొని ఈ ఎలినోవా ఎఫెక్ట్తో ఒక్కొక్క కొన్ని ప్రాంతాల్లో అసలు వాటరే ఉండదండి. అసలు వాటర్ వాళ్ళ పశుగ్రాసం మన విత్తనాలు ఇచ్చినా సీడ్ ఇచ్చినా ఏమిచ్చినా కూడా వాళ్ళ దగ్గర వాటర్ ఉండదు. కానీ ప్రతి కుటుంబం దగ్గర, ప్రతి గడప దగ్గర, ప్రతి పాకల దగ్గర కూడా పశువులు అనేవి ఉంటాయి సార్. సో వాళ్ళకి పశుగ్రాసం అందించడానికి మేము ముఖ్యంగా సైలేజ్ అనేది మన సంఘం తరపు నుండి తయారు చేసి, ఎక్కడైతే వర్షాలు పడక, నీరు లేక పశుగ్రాసాలు పెంచుకోవడానికి అవకాశం లేని ప్రాంతాల్లో మనం సైలేజ్ అనేది రైతులకు ఇవ్వడానికి భవిష్యత్తులో తయారు చేసి ప్లానింగ్ అనేది ఒకటి జరుగుతుందండి. సైలేజ్ తో పాటు పశుగ్రాసాలు ఏవైతే వాటర్ ఉండి పశుగ్రాసాలు వేసుకున్న వాళ్ళ దగ్గరికి మనం మేలు జాతి ఆధునిక పశుగ్రాసాల్లో ఒకటి సూపర్ నేపియర్ కానీ, కోంబో నేపియర్ 5 అన్న వెరైటీ కానీ, అలాగే ఏపీబిఎన్ అన్న వెరైటీ కానీ, లేదా 4G బుల్లెట్ నేపియర్ అన్న వెరైటీ కానీ, లేదంటే ఇంకా మనకి స్మార్ట్ నేపియర్ వెరైటీ, ఈ రెడ్ నేపియర్, ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్, సుమారుగా ఒక 6 వెరైటీలు సంఘం తరపు నుండి 42 ఎకరాల్లో ఈ పశుగ్రాసాలు సీడ్ పర్పస్ అండ్ గ్రాస్ పర్పస్ రెండు పర్పస్లు కూడా మనం రెండు విధాలుగా రైతులకు అత్యవసర పరిస్థితుల్లో పశుగ్రాసాలు అందించడానికి, సీడ్ అందించడానికి కూడా మనం పెంచుతూ ఉన్నామండి. ఒకటి సైలేజ్ తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది, రెండోది మేలుజాతి బహువార్షిక పశుగ్రాసాలు కూడా అందించడం జరుగుతూ ఉంది, ఇక మూడోది ఏంటంటే గడ్డి విత్తనాలండి. SHG జొన్న వెరైటీ అని, బుట్ట జొన్న వెరైటీ అనే ఒక గ్రాస్ ఉంది సార్. ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు మనకి సీడ్ని మనకి ఉచితంగా అందజేస్తూ ఉన్నారండి. ఇందులో మనం ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టు సంఘం యొక్క మెయింటెనెన్స్ కొరకు కేజీ 10 రూపాయలకే మనం ఈ SHG వెరైటీ అనేది రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా బాగుందండి. ఇది 5 కోతల వరకు వస్తుంది. ప్రతి 25 రోజులకు ఒక కటింగ్ అనేది వస్తుంది. చాఫ్ కట్టర్ లేకుండా డైరెక్ట్గా రైతులు కట్ చేసి పశువులకు వేసుకోవడానికి ఇది మంచి వెరైటీగా చెప్పుకోవచ్చు. రెండోది ఆఫ్రికన్ టాల్ మేజ్ వెరైటీ అండి, మేజ్ వెరైటీ. ఇది ఎకరానికి 20 కేజీలు విత్తనాలు వాడాలి. మనం కేజీ 22 రూపాయలకి మనం ఇవ్వడం జరుగుతుందండి సంఘం తరపు నుండి. ఇది బయట కేజీ అయితే 60 రూపాయల వరకు మార్కెట్లో ఉంది. దీన్ని మనం 75% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ వెరైటీ ఏంటంటే రైతులు సైలేజ్ని తయారు చేసుకోవడానికి సొంతంగా చిన్న చిన్న రైతు కూడా పశుగ్రాసాలను నిల్వ చేసుకోవడానికి ఎలినోవా ప్రభావం వల్ల కానీ, లేదంటే చలికాలంలో పశుగ్రాసాలు ఎదగలేని సమయంలో కానీ, లేదంటే ఎండాకాలంలో పశుగ్రాసాలు కొరత ఏర్పడుతున్న సమయంలో ప్రతి రైతు కూడా 20 సెంట్లు, 30 సెంట్లు, 40 సెంట్లు ఈ ఆఫ్రికన్ టాల్ మేజ్ వెరైటీని వేసుకొని వాళ్ళ సైలేజ్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి కూడా మనం రైతులకి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందండి. ముఖ్యంగా సంఘమిత్ర ఫోడర్ గ్రోయర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ కోఆపరేటివ్ ఈ సొసైటీ నుండి మేము రైతులకి ఈ 3 రకాల సర్వీసులు అండి. ఒకటి మేలుజాతి బహువార్షిక పశుగ్రాసాల విత్తనాలు, గడ్డి రెండు సప్లై చేస్తాం సార్. రెండోది విత్తనాలు ఏవైతే ఉన్నాయో, కణుపులు కాకుండా

0: విత్తనాల్లో జొన్న వెరైటీ ఒకటి, ఎస్ఎస్జి బుట్ట జొన్న వెరైటీ ఒకటి, ఆఫ్రికన్ టాల్ మేజ్ వెరైటీ ఒకటి. ఈ రెండు వెరైటీ విత్తనాలు కూడా మనం సరఫరా చేయడం జరుగుతుంది. ఈ సైలేజ్ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. సో ఈ రైతులకి మా జిల్లాలో అనకాపల్లి జిల్లాలో ఉన్న రైతుల్ని మేము ఈ సర్వీసెస్ అన్ని కూడా రైతులకి ఇస్తూ కొత్తగా అప్పటికి 480 మంది రైతులు మా సొసైటీలో చేరున్నారండి. ప్రతి రైతు కూడా ఒక్కొక్క షేర్ విలువ 500, 4 షేర్లు తీసుకొని, 4 షేర్లు అంటే 2000 రూపాయలు రైతు మాకు సంఘానికి సొసైటీకి చెల్లించి, 10 రూపాయలు సభ్యత్వం చెల్లించి 480 మంది రైతులు మా సొసైటీలో సభ్యులుగా చేరి ఉన్నారు. మేము ఇంకా 750 మంది వరకు ఈ సొసైటీలో సభ్యులుగా చేర్చుకోవడానికి అవకాశం ఉంది. 750 మందితో సొసైటీని మరింత ఆర్థిక అభివృద్ధిగా, రైతులకు మరింత ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఏపీ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు అభివృద్ధి కొరకు అన్ని రకాల ప్రయత్నాలకి సంఘాల తరపు నుండి ముందుకు వెళ్లి రైతులందరూ సంఘంగా, సంఘటితంగా, సమాన అవకాశాల కొరకు, రైతు అభ్యున్నత కొరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండే విధంగా ప్రత్యేకమైన ప్రణాళికలు చేస్తూ ఉందండి.
1: అప్పలనాయుడు గారు, మీరన్నట్టుగా మరి మీ ప్రాంతం ముఖ్యంగా వర్షాధార ప్రాంతమా, లేకపోతే నీటి వస్తున్నటువంటి రైతులు మాత్రమే ఈ బహువార్షిక పశుగ్రాసాలు పెంచుతారా, లేకపోతే రైతు సోదరులకి ప్రత్యేకంగా ఏ పొలాల్లో ఈ గడ్డిని పెంచడానికి మీరు ప్రోత్సహిస్తుంటారు సహకార సంఘం తరఫున?
0: ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే మిగతా జిల్లాల్లో అంటే అటు రాయలసీమ కన్నా మనం ఆలోచిస్తే అనకాపల్లి అనేది కొద్దిగా వాటర్ సోర్సెస్ ఉన్న జిల్లా కిందే మనం చెప్పుకుంటామండి. అయితే మిగతా జిల్లాల వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా చూస్తారంటే పచ్చగా ఉంటుంది ఈ విశాఖ అనకాపల్లి ఈ ప్రాంతం, పశుగ్రాసాల కొరత ఉండదు అనేది డిపార్ట్మెంట్లో ఒక నానుడి ఉన్నప్పటికీ, పశుగ్రాసాల కొరత అనేది ఈ ఎలినోవా ప్రభావంతో కానీ, ఈ వర్షాలు పడకపోవడం వల్ల కానీ, చలికాలంలో కానీ, వేసవకాలంలో మా వైపు కూడా కొరత ఉంటుంది. ఈ కొరత ఉండేది ఏంటంటే ఏ విధంగా కొరత వస్తుందంటే చలికాలంలో చలి వల్ల పశుగ్రాసాలు ఎదగవండి, దానివల్ల మేజర్గా కొరత ఏర్పడుతుంది. రెండోది వరదలు కానీ వస్తే, వరదలు వచ్చినా లేదా మా అనకాపల్లిలో ప్రధానంగా శారదా నది గట్టు ఏదైతే ఉందో ఆ గట్టు అక్కడక్కడ గండి కొట్టడం వల్ల కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగిపోయి దీనివల్ల కూడా పశుగ్రాసాల కొరత ఏర్పడుతుంది. వేసవకాలంలో రైతులు సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల కూడా పశుగ్రాసాల కొరత ఏర్పడుతుందండి. మూడు రకాలుగా కొరత ఏర్పడుతుంది సార్. చలికాలంలో ఈ సూపర్ నేపేర్ ఈ వెరైటీలు ఎదగకపోవడం వల్ల, మూడోది ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల. ఈ మూడు విధానాల వల్ల రైతులకి పశుగ్రాసాల కొరత ఏర్పడుతుంది. ఈ కొరత నివారించడానికి మేము ప్రతి మండలంలో కూడా రైతులను ఉద్దేశించి అత్యాధునిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అత్యాధునిక విత్తనాలు ఏవైతే ఉన్నాయో, మేలుజాతి విత్తనాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా సొసైటీ నుండి రైతులకు, ప్రతి రైతుకి కూడా అందే విధంగా చర్యలు తీసుకోవడంలో మేము ముందున్నాము. దానికి ప్రభుత్వం ఎంతో గానీ సహకరిస్తుందని మీకు తెలియపరుస్తా ఉన్నాను సార్.
1: ప్రధానంగా రైతు సభ్యులంతా కూడా మరి మీ దగ్గర సభ్యులుగా ఉన్నప్పుడు వాళ్ళు తిరిగి మీ దగ్గర నుంచి ఎలాంటి లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంది? సరే, మీరు చెప్పినట్టుగా విత్తనం ఇస్తారు, మొక్కలు ఇస్తారు, అన్ని ఇస్తారు, కానీ మీదికి వచ్చేటువంటి లాభాల్లో వాళ్ళు భాగస్వాములు ఎలా చేస్తారు?
0: సాధారణంగా ఒక రైతు ఉన్నాడంటే ఆ రైతన్న తనకున్న పరిమితి తెలివితేటలుంటాయి సార్. తను బయట ప్రపంచంలో ఈ పాడి రంగంలో వస్తున్న అత్యాధునిక పద్ధతులు కానీ, అభివృద్ధి మీద కానీ అంత అవగాహన ఉండకపోతుంది అండి. రైతు దగ్గర 3 లీటర్లు ఇచ్చే ఆవే ఉంటుంది సార్. ఆ రైతుకి మనం అవగాహన కలిగించి ఆ రైతుకి IVF ద్వారా అధిక పాలు ఇస్తున్న ఆవు యొక్క గర్భం నుంచి తీసిన పిండాలని ఈ తక్కువ పాలిస్తున్న గర్భంలో ప్రవేశపెట్టి ఆ రైతుకి IVF ద్వారా కానీ లేదా ఎంబ్రియో ద్వారా కానీ ఖచ్చితంగా ఆడపేయులు మాత్రమే పుట్టే శమను, సెక్సార్టెడ్ శమను ద్వారా చూలు కట్టించడం వల్ల కానీ తనకు నెక్స్ట్ తరంలో వచ్చే పెయ్యి దూడలు అధిక పాలిచ్చే మేలుజాతి పశువులుగా పుడతాయి సార్. ఇది రైతుకి పూర్తి స్థాయిలో అవగాహన కలిగించాలండి. కలిగిస్తే నెక్స్ట్ రానున్న 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో మేలుజాతి ఆవు ఆ రైతు ఇంటి వద్ద ఉంటుంది సార్. దానివల్ల ఆ కుటుంబం ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంది సార్.
1: అప్పలనాయుడు గారు, మీరు ఈ సహకార సంఘం పెట్టిన తర్వాత మీ ప్రాంతంలో మీ సహకార సంఘం ఆధ్వర్యంలో సుమారుగా ఎన్ని పశువులు సంఖ్య పెరిగింది?
0: అంటే రైతులు యొక్క సంఖ్య పెరగడానికి మనం ఒక కొలమానంగా చెప్పుకునేది ఏంటంటే చాలా మంది రైతులు మా సహకార సంఘానికి కానీ, మా డైరీ ఫామ్ దగ్గర కానీ, మా సైలేజ్ బేలింగ్ యూనిట్ దగ్గర కానీ, ఈ ఔత్సాహికమైనటువంటి ఆసక్తి ఉన్న రైతులు చాలా మంది విజిటింగ్కి వస్తూ ఉంటారండి. ఆ విజిటింగ్కి వచ్చే రైతులు ప్రతి రైతుకి కూడా మేము మా సమయాన్ని వెచ్చించి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ దగ్గర ఏవైతే ల్యాబ్స్ ఉన్నాయో, వాళ్ళకి ఏదైతే అవగాహన లోపం ఉందో, మాకున్న సీనియారిటీతో కానీ, మాకున్న అనుభవంతో కానీ, అవన్నీ రైతుకి కావాల్సిన నాలెడ్జ్ని గెయిన్ చేసి తన ఏదో గుడ్డది చేలో పడినట్టు కాకుండా ఓ ప్రాపర్ సైంటిఫిక్ వేలో మేము రైతుని అభివృద్ధి

0: పరచడానికి, దాని ద్వారా పాడి అభివృద్ధి చెందడానికి మా వంతు సహకారంగా, మా వంతు సమయాన్ని కేటాయించి రైతుకి అనేది అవగాహన కలిగిస్తా ఉన్నాము, భవిష్యత్తులో కూడా కలిగిస్తాం కూడా, ప్రతి రైతుకు కూడా మేము ఆ ఇన్సూరెన్స్ ఇవ్వగలం సార్.
1: అప్పలనాయుడు గారు, మరి మీ సహకార సంఘం తరపున భవిష్యత్తులో మరి ఎక్కువ మంది రైతు లబ్ధి పొందాలని ఆశిద్దామండి. ఇన్ని పశువుల్ని మరి మీ సహకార సంఘం ద్వారా అలాగే రైతులకు సహాయం చేస్తూ పశుపోషణ ద్వారా లబ్ధి పొందేలా చేస్తున్నారు. పశుపోషణలో కూడా కొన్ని రకాలటువంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, అలాగే మరి యాజమాన్య సమస్యలు వస్తుంటాయి. మీకు ఎప్పుడైనా మరి మీ సంస్థ తరపున కానీ మీ చుట్టుపక్కల రైతులకు కానీ ఏదన్నా పశు ఆరోగ్య సమస్యలు ఏదన్నా వస్తే ఎవరిని సంప్రదిస్తారు, ఎలా పరిష్కరించుకుంటారు?
0: ఇక్కడ పశు ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి సార్, మానవ తప్పిదం వల్ల తక్కువ వస్తూ ఉంటాయి. కాకపోతే మా వైపు ఇమ్యూనిటీ డెఫిషియన్సీ, వాతావరణంలో యొక్క సాంద్రత తేడాలు చాలా ఎక్కువగా ఉంటాయండి, సముద్ర తీర ప్రాంతం కాబట్టి. దీనికి ఏరియా స్పెసిఫిక్ మినరల్ మిక్సర్ మాత్రమే వాడాలని చెప్పి బీసీటీ వాళ్ళు సూచిస్తున్నారు, అలాగే ఎన్డీడీబీ వాళ్ళు కూడా సూచిస్తున్నారండి. దీనివల్ల కొంత రీప్రొడక్షన్ లో మార్పులు అనేవి వస్తున్నాయి. అయినప్పటికీ కూడా మేలుజాతి పశువుల్లో ఆరోగ్య సమస్యలు, పొదుగువాపు వ్యాధి రావడం గానీ, రిపీట్ బ్రీడింగ్ రావడం గానీ, ఇవి తరచూ వస్తూ ఉంటాయి, మా ఫామ్ లో కూడా వస్తూ ఉంటాయి. వీటిని పశు వైద్యాధికారుల యొక్క పర్యవేక్షణ గానీ, అలాగే మన పీసీటీలో ఉన్న శాస్త్రవేత్తల యొక్క సహాయ సహకారాలు తీసుకుని వాటిని మేము రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్ళడం ఒకటే పరిష్కారం సార్.
1: ఇప్పుడు బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి పశు వైద్య శాస్త్రవేత్త విజయరాజ్ని గారు ఇక్కడ ఉన్నారు, మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి చెప్తే సరాసరి మీకు పరిష్కారాలు తెలియజేస్తారు.
0: నమస్తే మేడం గారు. మనకి మేలుజాతి పశువుల్లో, ఏదైతే సంకర జాతి పశువులు HF ఆవుల్లో 3 సంవత్సరాలైనా అది చూలు కట్టట్లేదండి. దీన్ని చూలు కట్టించడానికి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ విధంగా నయమవుతుంది, అది చూలు కట్టే విధంగా వస్తుందో తెలియపరుస్తారని కోరుతా ఉన్నా మేడం.
1: డాక్టర్ విజయనాగ్ని గారు, అప్పలనాయుడు గారు అడిగినటువంటి సమస్య పరిష్కారం ఏంటి?
2: సో ముఖ్యంగా మన జిల్లాలోని రైతులు ఎక్కువగా బాడ రైతుల సమస్య ఏంటంటే తిరుగు చూలు కట్టడం, అంటే రిపీట్ బ్రీడింగ్ అంటారండి. సో ఈ సమస్యకి ముఖ్యంగా వచ్చి ఇబ్బంది రైతులకి ఇది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే పోషణ సరిగ్గా లేకపోవడం. పశుపోషణలో ఎప్పుడైతే జాప్యాలు ఉంటాయో ఈ సమస్య అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన ప్రాంతాల్లోని పాడి రైతులు పశుగ్రాసాన్ని ఒకే రకం పెంచుతూ ఉంటారు, ముఖ్యంగా పప్పుజాతి పశుగ్రాసాల మీద అంత దృష్టి పెట్టట్లేదు. సో ప్రోటీన్, ఏదైతే మాంసాకృతులు ఉన్నాయో అవి పశువు యొక్క హార్మోన్ ఏదైతే ఉందో వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ప్రోటీన్ అనేది ఎక్కువగా వెళ్తే పశువుకి, ఈ లోపల ఏదైతే గర్భధారణ సమస్యలు ఉంటాయో వాటికి పరిష్కారం దొరుకుతుందండి, ముఖ్యంగా అదొకటి. అలాగే మీరు ఇందాక అన్నట్టు మనము ప్రాంతానికి తగ్గట్టు ఖనిజన వలాన్ మిక్షనాలు, అంటే మినరల్ మిక్చర్ అనేది వాడాలి. ఏరియా స్పెసిఫిక్ మినరల్ మిక్చర్ అంటారు. అవి మనకి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అవి దొరకని పక్షంలో మనకి దగ్గరగా ప్రైవేట్ షాపుల్లో దొరికి మనకి కీలేటెడ్ మినరల్ మిక్చర్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఏంటంటే ట్రేస్ మినరల్స్, అంటే కాపరు, సెలీనియము, జింకు ఇలాంటివి మామూలు మినరల్ మిక్చర్లో దొరకవు. ఈ కీలేటెడ్ మినరల్ మిక్చర్, అంటే కీలేటెడ్ ఖనిజ లవణాల మిశ్రమం ఏదైతే ఉందో అది కానీ సుమారు 75 నుంచి 100 గ్రాములు మేపినట్టయితే మనకి పశువుకి ఇలాంటి సమస్యలు రావండి. ఇంకో మూడో అంశం ఏంటంటే పశువు ఇప్పుడు దూడల నుంచి, అంటే పియదశ నుంచే వాటిని శుభ్రంగా పోషించి మంచి పోషణ పెట్టాలి, పాలు ఇవ్వట్లేదు కదా అని సాధారణంగా వాటికి ఏమి మేపరు రైతులు. సో అప్పటి నుంచే మనం వాటికి పోషణ అనేది సరిగ్గా చూసుకుంటే అప్పటి నుంచే వాటికి నట్టల నివారణ కార్యక్రమం చేసుకోవడం కానీ, టీకాలు వేసుకోవడం కానీ, దాణా పెట్టడం కానీ చేస్తే కనుక మనకి ఈ సమస్య నుంచి పరిష్కారం అనేది దొరుకుతుంది.
1: అలాగే ఇందాక అప్పలనాయుడు గారు మీరు పొదుగువాపు సమస్య కూడా చెప్పారు, దాని గురించి ఒకసారి అడగండి.
0: పొదుగువాపు మేజర్ గా రకరకాలుగా వస్తూ ఉంటదండి. ఇందులో పొదుగువాపుని నాకున్న ఒక సీనియర్ డాక్టర్ గారు, ఏడీ గారు, డాక్టర్ రాంబాబు గారు అని చెప్పి, ఆయన పొదుగువాపులో సుమారు 100కి పైగా రకాలు ఉన్నాయని చెప్పేసి నాకు చెప్పారు సార్. 100,000 రూపాయలు కొన్న పశువుకి పొదుగువాపు వస్తుందండి. వస్తే మ్యాక్సిమం మనకున్న వైద్యులు వీళ్ళందరినీ అడిగి మనం వైద్యం చేయించినప్పటికీ కూడా 80% సక్సెస్ అనేది ఉండదు, 20-30% మాత్రమే, అది స్టార్టింగ్ లో ఉంటే మాత్రమే తగ్గుతుంది. మనం పొదుగువాపు వచ్చిన వెంటనే దానికి రెట్టిఫికేషన్ కానీ చేసి వైద్యం కానీ చేయించుకోకపోతే భారీ ఎత్తున నష్టపోతా ఉన్నాము. ప్రతి 10 పశువుల్లో ఒక పశువు ఖచ్చితంగా పొదుగువాపు వస్తూ ఉందండి. సో ఈ పొదుగువాపు వచ్చిన తర్వాత వైద్యం చేయిస్తే పెద్ద ప్రయోజనం లేదు సార్, ఖచ్చితంగా దాని తాలూక నష్టం అనేది జరుగుతూ ఉంది. అసలు రాకుండా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమి ఉన్నాయి, వైద్యం అనేది తర్వాత విషయం, కానీ ముందే వైద్యానికి ముందే ఆవుకి, మేలుజాతి పాడి పశువుకి పొదుగువాపు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది తెలియజేస్తారని అడుగుతా ఉన్నాను.
2: మీరు అన్నట్టే పొదుగుపు రాకుండా చూసుకోవడం అనేదే మనం పశువును కాపాడే ముఖ్య లక్షణం. శుభ్రత అనేది ముందు పాటించాలి. మనం పాలు పితికే

0: ముందు గానీ పాలు పితికిన తర్వాత గానీ పోస్ట్ డిప్ ట్రీట్మెంట్ అని చేయరు, బాగా పాలిచ్చే పశువులకి. అంటే ఎందుకంటే పశువు పాలు ఏదైతే మనం చనువు నుంచి తీస్తామో, చనువు రంధ్రం అనేది పాలు తీసిన తర్వాత కూడా సుమారు 2 నిమిషాల పాటు తెరుచుకునే ఉంటుంది, దాని టీట్ స్పింక్టర్ అంటారు. సో కాబట్టి ఇందులోకి మనం పశువులు కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడైనా మన నేల మీద ఉన్న సూక్ష్మజీవాలు ఏవైతే ఉన్నాయో అవి చనువు రంధ్రం ద్వారా పొదుగులోకి వెళ్ళి ఈ పొదుగు వాపు అనేది కారకం అవుతూ ఉంటాయి. కాబట్టి పోస్ట్ డిప్ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ పద్ధతి, ఏమీ లేదండి. మనకి పొటాషియం పర్మాంగనేట్ అనేది అందరికీ తెలుసు, ప్రతి ఒక్క పశువులు ఆసుపత్రిలోనూ ఉంటాయి. దాన్ని మనం నీళ్ళల్లో కలుపుకుని ఎంతో లేదు ఒక డొక్కుడు నీళ్ళలో 2-3 ఈ ఉప్పు ఖనిజాలు వేస్తే సరిపోతుంది. దాన్ని శుభ్రంగా పశువుని పాలు పితికి ముందు పితికిన తర్వాత కూడా ఈ పొటాషియం పర్మాంగనేట్ నీటితో కడితే సరిపోతుంది. లేదు అనుకుంటే అయోడిన్ ద్రావణం ఉంటుంది కదండి, మన దగ్గర అందరి దగ్గర సబ్బులు ఉంటాయి, హ్యాండ్ వాష్ సబ్బులు ఉంటాయి, వాటిని బాగా పలచం చేసి అయోడిన్ ద్రావణం కలిపి బాగా నొరగ చేసి ఆ నొరగతోటి శుభ్రంగా పొదుగును శుభ్రం చేసినా కూడా పాలు పితికే ముందు మనకి ఆ సమస్య రాకుండా ఉంటుంది. అలాగే పశువుకు పాలు పితికిన తర్వాత ఒక 30 నిమిషాల పాటు పశువు కూర్చోకుండా చూసుకోవాలి, నుంచోబెట్టాలి. దాని ద్వారా కూడా మనం పొదుగు వాపు నివారించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా పాటించవలసింది ఏంటంటే పాలు పితికి వ్యక్తి యొక్క చేతుల శుభ్రత, గోళ్ళు అనేవి తీసుకోవాలండి పాలు పితికి అతను. అలాగే గోళ్ల మధ్యలో మట్టి లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే రైతు అని అతను పొలంలో పనిచేస్తాడు, వచ్చి పాలు తీస్తూ ఉంటాడు. చేతులు అనేవి చాలా శుభ్రంగా కడుక్కుని గోళ్ల అంచులు సూదిగా లేకుండా మనం గోళ్ళ సరిగ్గా తీసుకుంటూ ఉంటే గనక మనకి పొదుగువాపు సమస్యలు అనేవి మనం నివారించుకోవచ్చండి.
1: ఫీడింగ్ లో ఏమైనా డిఫరెన్సెస్ వల్ల పొదుగువాపు వచ్చే అవకాశం ఉంటుందా మేడం గారు? ఖచ్చితంగా పాడి పశువు ఇన్ని వారం రోజుల వరకు పొదుగువాపు వాపు లైట్ గా ఉండే అవకాశం ఉంటుంది మేడం గారు, అలాంటప్పుడు ఎటువంటి ఫీడింగ్ ఇస్తే అది తొందరగా ఆ వాపు తగ్గి ఈ పాల్లో పడే అవకాశం ఉంటదని చెప్పి తెలియజేస్తారని కోరుతా ఉన్నాను మేడం.
0: సో ఈయన వెంటనే అండి పశువుకి ఒంట్లో ఉన్న నీరు అనేది దిగుతుంది. సో పొట్ట భాగం దగ్గర గానీ పొదుగు భాగం దగ్గర గానీ మనకి నీరు దిగడం వల్ల వాపులా కనిపిస్తుంది, అది సుమారు 2 రోజులు తగ్గిపోతుంది, అది పొదుగు వాపు కాదు, అది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే బాగా పాలిచ్చే పశువులకి పొదుగు మీద ఒక రకమైన ప్రెషర్ అనేది పడుతుంది, కూర్చున్నప్పుడు గానీ నించున్నప్పుడు గానీ, దూడ పశువుని పాలు తాగినప్పుడు పళ్ళు గీరుకోవడం గానీ అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మనకి దూడ యొక్క పళ్ళు పశువు చనువు మీద గీరుకుని అక్కడి నుంచి కూడా పొదుగువాపు వచ్చే అవకాశం ఉంది. మేపు ద్వారా మనము పొదుగువాపు ఎలా తగ్గించుకోవచ్చు పశువులకి, ముఖ్యంగా ఏ వ్యాధికైనా రాకుండా చూసుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తి అనేది పశువులో ఉండాలి, అప్పుడే మనకి వ్యాధులు రాకుండా ఉంటాయి. మనుషులైనా సరే పశువులైనా సరే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతే మనకి అన్ని రకాల రోగాలు వస్తూ ఉంటాయి. సో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి విటమిన్ హెచ్ అనేది ఒకటి ఉంటుందండి, ఒక రకమైన. ఇప్పుడు మనం ఎలా అయితే మినరల్ మిక్చర్ అనేది పెడుతున్నామో విటమిన్ హెచ్ కూడా అలాగే పశువులకు పెడితే కనుక పొదుగు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. అలాగే పొదుగు ఆరోగ్యము సరిగ్గా ఉండడానికి సెలీనియం అనే ఈ ధాతువు కూడా చాలా ఉపయోగపడుతుంది. సెలీనియము, విటమిన్ హెచ్, విటమిన్ ఇ అనే పశువుకి దాణాతో పాటు మనం అందిస్తే గనక ఇవన్నీ మనకి మార్కెట్ లో లభ్యమవుతాయండి. మనకి ఇవి మనం దాణాతో పాటు కానీ పశువు కానీ మేపితే గనక మనకి పొదుగు యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
1: ధన్యవాదాలండి. అప్పలనాయుడు గారు, సహకార సంఘం ఏ విధంగా పనిచేస్తుంది, దాని వలన రైతు సోదరులు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, ఇంకా భవిష్యత్తులో మరి ఏ విధంగా చేస్తే రైతు సోదరులు దాన్ని సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంది, అలాగే డాక్టర్ విజయరాజ్ని గారు కోఆపరేటివ్ సొసైటీ రైతులకు కానీ లేదా ఇతర రైతులకు కానీ పశు పోషణలో ముఖ్యంగా పొదుగువాపు వ్యాధి, అలాగే ఈసుకుపోయే సమస్య, తిరిగి కట్టే సమస్య, ఈ సమస్యలకి పరిష్కారం ఏ విధంగా చేయాలనేది చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో భాగంగా రైతు సేవలో అనకాపల్లి జిల్లా కసింకోట పశుగ్రాస ఉత్పత్తిదారుల సంఘం వైస్ చైర్మన్ ఆళ్ల అప్పలనాయుడు గారు పరిచయ కార్యక్రమం విన్నారు. అలాగే వారికున్న పశు వైద్య సమస్యలకు పీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ విజయరాజ్ని గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు అనుసంధానకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఇప్పుడు ఒక జానపద గీతం.

0: ఇప్పుడు కార్యక్రమంలో ట్రైకోగ్రామ వినడిపై సంభాషణ విందాం.
1: నాకు కాస్త మందు తెచ్చుకోవాలా, ఊరికి పోయేస్తా.
2: ఏ మందు?
1: ఏదో మందులే పనుంది.
2: మందులు వాడద్దని నువ్వే చెప్తావప్పన్నా, మళ్ళీ మందు తెచ్చుకోవాలంటావు. అదేదో నాకు చెప్పిళ్ళు ముందు ఎక్కడికో.
1: నువ్వు చెప్పిందా వదిలేయట్లేవే.
2: మరి ఎలా వదులుతాను? మరి నన్నేమో వాడద్దంటావు, నువ్వేమో వాడుకుంటావు. అదేలా?
1: సరే సరే సరే, కూర్చుని కూర్చు.
2: సరే చెప్పు.
1: ఇప్పుడు మందంటే రసాయనం కాదు, కాని మందే.
2: అదేలా?
1: అది ఒక రకమైనటువంటి జీవం ఉన్నటువంటి మందు కాబట్టి మన ఆరోగ్యానికి గాని తర్వాత ఆహార పదార్థాలలో విషతుల్యం కావటానికి గాని కారణం కాదది.
2: అంటే రసాయన మందు కాదంటావు అయితే?
1: రసాయన మందు కాదు, కాకపోతే మనకు ఉపయోగపడుతుంది, రోగాలు తగ్గిస్తుంది.
2: మొక్కలకేనా నువ్వు చెప్పేది అప్పన్నా?
1: మొక్కలకే శిలకమ్మా. ఇప్పుడు ఇది ఒక రకమైనటువంటి శిలీంద్ర నాశిని, కాకపోతే జీవం ఉన్నటువంటి శిలీంద్ర నాశిని. అర్థమైందా?
2: అర్థం కాలా, సరిగా చెప్పన్నా.
1: ఇప్పుడు మనకి పంటల్లో కొన్ని రకాలైనటువంటి బూజులు వస్తాయా?
2: వస్తాయి.
1: ఎండు తెగులు వస్తుంది, ఏరుకుళ్ళు వస్తుంది, మరి అలాగే ఆకుమచ్చ వస్తుంది, ఇట్లా రకరకాల తెగుళ్ళు వస్తాయా?
2: అవును.
1: వచ్చినప్పుడు పంట అంతా పాడైపోయిద్దా?
2: అవును.
1: మరి ఈ పాడైపోయేటువంటి పంట మనకి దిగుబడి నష్టం చేస్తుంది కదా.
2: అందుకేగా మనం మందులు కొట్టుకుంటాం.
1: అట్లా మందులు కొట్టుకోవటం వలన మన పంటల్లోకి రసాయనాలు చేరతాయా? ఆ రసాయనాలు చేరితే మనం తింటేది మనకు విషతుల్యవా?
2: అవును.
1: అందుకని అట్ట విషపూరితం కాకూడదని మన ఆహారం గాని మన పంటలు గాని మనము ఇట్లాంటి జీవం ఉన్నటువంటి మందుల్ని తెచ్చుకొని మనం గనక పంటకు వాడుకున్నట్లయితే ఎలాంటి రసాయనాలు పంటల్లో అవశేషాలుగా మిగలవు.
2: ఓ అవునా? మరి ఇది బాగా ఖరీదు ఎక్కువ ఉంటుందేమోలే నువ్వు చెప్తావు. కానీ
1: ఖరీదంటే మామూలు రసాయనాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఖరీదు.
2: అవునా?
1: చాలా చాలా తక్కువ ఖరీదు. కాకపోతే ఏంటంటే కాస్త ఓపిక ఉండాలా, అవగాహన ఉండాలా, ఇది పనిచేస్తుంది అనే నమ్మకం ఉండాలా.
2: నువ్వు చెప్పావంటే నమ్మతాలే అప్పన్న, ఎలాగో చెప్పు.
1: ఇప్పుడు ఇది ఒక రకమైన జీవ శిలీంద్రం అన్నానా?
2: అవును.
1: అంటే మామూలుగా రోగాలు కలుగ చేసేటువంటి శిలీంద్రాలు లాగానే మనకు సహాయం చేసేటువంటి శిలీంద్రాలు కూడా ఉంటాయి. శిలీంద్రం అంటే బూజు అనుకో.
2: అవును.
1: ఈ బూజు అనేది మనము తీసుకొచ్చుకొని బాగా ఎక్కువ చేసుకొని భూమిలో గనక కలిపినట్లయితే మన పంటలకు రోగం కలిగించేటువంటి బూజు మన మొక్క వేరు దగ్గరకు రాకుండా చేస్తుంది.
2: ఓహో, అంటే ఇప్పుడు నువ్వు తెచ్చే బూజు వల్ల మొక్కలకి వచ్చే ఈ వడలు తెగులు కానీ వేరుకుళ్ళు తెగులు కానీ రాకుండా ఆపుతుంది అని అంటున్నావా?
1: ఆపుతుంది. అసలు ఒక విధంగా చెప్పాలంటే మన మొక్క ఏరు వ్యవస్థకు ఒక రక్షణగా ఉంటది.
2: అబ్బో, ఇదేదో బానే ఉందే.
1: ఇప్పుడు భూములు ఉన్నాయి, భూముల్లో అక్కడక్కడక్కడ మనం పంట చూస్తే కొన్ని మొక్కలు ఎండిపోతా ఉంటాయి.
2: అవును.
1: ఎందుకు ఎండిపోతున్నాయి?
2: వేరుకుళ్ళు తెగులు.
1: ఏరుకుళ్ళు తెగులు ఎట్టొస్తుంది?
2: భూమిలో ఉన్న మట్టి నుంచి వస్తుంది.
1: భూమిలో మట్టిలో ఏముంది?
2: అక్కడేదో ఉండి ఉంటుంది, వస్తుంది.
1: అంటే రోగాన కలగజేసేటువంటి మనకు కనపడినటువంటి సూక్ష్మజీవి ఏదో అక్కడ ఉండటం వల్ల మన పంట పాడైపోతుంది.
2: మరి అంతేగా.
1: అదే సమయంలో మనం గనక ఈ బూజుని, ఏది ఈ తెల్ల బూజు అంటున్నా తెచ్చుకుంటా అని చెప్తున్నా కదా, దీని పేరు ట్రైకోడర్మా విరిడి. ఇది ఒక జీవ శిలీంద్రం. ఈ శిలీంద్రాన్ని తీసుకొచ్చి ఆ భూమిలో మన మొక్కల ఏర్లుండే ప్రాంతంలో కనుక బాగా కలిపెడితే ఆ రోగాన్ని కలిగించేటువంటి బూజును ఆడదాకా రానివ్వదు.
2: బాగుంది.
1: అంటే దానికన్నా బాగా పెరుగుతుంది, ఎక్కువ పెరుగుతుంది, అది రాకుండా అడ్డుకుంటది.
2: అంటే ఒక బూజు ఇంకో బూజును అడ్డుకుంటుంది అన్నమాట.
1: అది ముళ్ళును ముళ్ళుతో తీయాలన్నట్టుగా ఆ బూజును ఈ బూజుతోనే తగ్గించాలి మనం.
2: ఓ బాగుంది అప్పన్నా. ఇప్పుడైతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?
1: ఇక్కడ మనకి కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, జీవ నియంత్రణ ప్రయోగశాలలు ఉన్నాయి. మరి వీటి దగ్గరికి వెళ్తే మనకి ఇది ఇస్తారు.
2: అయితే నాకు కూడా తెచ్చిపెట్టు అప్పన్నా.
1: సరేలే, మామూలు ఊరుకుంటావా? తాగకపోతే పోయేస్తామా, నాకు ఆలస్యం అవుతాంది.
2: సరే సరే.

0: మీరు ఇంతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా ఆకలి రాజ్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: పదము చేర్చి పాట కూర్చలేదా?
1: శభాష్.

ఉన్నదని తెలుసా, మనలో ఉన్నదని తెలుసా, వస్తుంది అది తెలిసేనో దొస్తుంది, ఆ ధనమదాంతుల తాత పొలిచే రోజొస్తుంది, జాగ తింటూ పెంచిన కొప్ప

0: స్వరమాలిక విన్నారు. 8:15 స్వరమాలికలో మరికొన్ని సినీ గీతాలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో దార్శనిక్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి సమర్పణ.
1: ఆకాశవాణి దార్శనిక్ భారత్ ఈనాటి కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు దార్శనిక్ భారత్ లో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 3 మార్చి 2026 గౌహతి అస్సాం నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయడం జరిగింది. మరి ఈ భాగంలో లబ్ధిదారులైనటువంటి వారు మన జిల్లాలో రైతులు మన దగ్గర ఉన్నారు. వారిలో శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, వీరు వచ్చేసి నందికొట్కూరు గ్రామానికి చెందిన వారు. వీరు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి మరి లబ్ధిదారుడుగా ఉన్నారు కాబట్టి మరి ముందుగా వీరిని ఆహ్వానించి ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. నమస్కారం అండి శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు.
3: నమస్కారం సార్. మరి ముఖ్యంగా రేడియో శ్రోతలకు, మరి ప్రధానంగా రైతు సోదరులందరికీ కూడా నమస్కారం సార్.
2: ఇకండి, ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అంటే ఏంటో మా శ్రోతలు కాస్త తెలియజేస్తారండి.
3: ఖచ్చితంగా సార్. మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది రైతుల కోసం ప్రవేశపెట్టినది, రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రారంభించిన పథకం సార్ ఇది. ప్రతి సంవత్సరం కూడా రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. రైతే లబ్దిదారుడు సార్. డిబిటి పథకం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం కింద నేరుగా రైతులకు అకౌంట్ లో జమ అవుతుంది సార్.
2: ఇక ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మా శ్రోతలకు, మా రైతు మిత్రులకు తెలియజేస్తారండి.
3: ఈ పథకము పంటలు ఏదైతే రైతులు సాగు చేస్తారో, రైతులు పంటల సాగు సమయంలో రైతులకు కొంత ఆర్థిక సహాయం అందించడం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వము మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల ఆర్థిక భరోసా కోసం ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది సార్.
2: మీరు ఇందాకనే అన్నారండి డిబిటి.
3: అవును సార్.
2: అంటే డైరెక్ట్
3: బెనిఫిట్
2: బెనిఫిషియరీ
3: ట్రాన్స్ఫర్
2: ట్రాన్స్ఫర్ అని చెప్పారండి.
3: నేరుగా లబ్ధిదారు అకౌంట్ లోనే జమ అవుతుంది.
2: మరి ఈ డబ్బు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, తర్వాత ఎంత డబ్బు వస్తుంది తెలియజేస్తారు?
3: ఇది వరకే మనకు అనుకున్న విధంగా ప్రతి సంవత్సరం రైతుకు 6,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వము రైతులకు విడుదల చేస్తుంది. రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని వాళ్ళు పెట్టే పంటల సాగుకు పెట్టే ఖర్చులో కొంతలో కొంతైనా కూడా వాళ్లకు విత్తనాలు

0: కొనడానికి గాని, ఎరువులు కొనడానికి గాని, పంటల సాగు ఖర్చులకు కూడా ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అలాగే క్రిమి సంహారక మందులు గాని, వాళ్ళకు అవసరమైన పంట సాగులో ఈ ఆర్థిక సహాయం అనేది ఉపయోగపడము ఈ పథకం ముఖ్య ఉద్దేశం సార్.
1: ఇకండి ముఖ్య ఉద్దేశాలు చెప్పారు, తర్వాత లబ్ధిదారులుగా మీరున్నారు కాబట్టి బెనిఫిషరీకి ఎటువంటి లాభాలు ఉంటాయో తెలియజేశారు. ఇకపోతేనండి, పిఎం కిసాన్ పథకంలో రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు కూడా చాలా వరకు చెప్తా ఉన్నారండి,
0: అవి ఏంటో తెలియజేస్తారు. రైతులు క్షేత్రస్థాయిలో సమస్యలు, ముఖ్యంగా బ్యాంకు ఖాతా సమస్యలు, ఆధార్ లింక్ సమస్యలు, భూమి రికార్డు సమస్యలు, ఈకేవైసీ నో యువర్ కస్టమర్ అంటే బ్యాంకుకి నువ్వు కస్టమర్వా కాదా అని పూర్తిగా తెలుసుకునే విధంగా ఇలాంటి విషయాలపైన రైతులకు సమస్యలు ఉన్నాయి సార్.
1: ఇకపోతే అండి, బ్యాంకు సమస్యలు రైతు ఎలా పరిష్కారం పొందాలో తెలియజేస్తారా?
0: ఖచ్చితంగా సార్. ఇప్పుడు రైతు ఎందుకంటే బ్యాంకు ఖాతా సమస్య ఎందుకు వస్తుంది అంటే, ఏ అయితే రైతు ఉన్నాడో ఆ రైతు ఆధారు బ్యాంకు ఖాతాకు లింకు కాకపోవడం, లేకపోతే బ్యాంకులో వాళ్ళ వివరాలు సరిగా నమోదు కాకపోవడం, వాళ్ళ వివరాలు ఎప్పుడైతే తప్పులు తడకలుగా ఉన్నాయో దానివల్ల ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వాళ్లకు మూడు వితళ్లలో ఏదైతే 2,000, 2,000, 2,000 జమ అవుతుందో ఆ జమ కావడంలో బ్యాంకులో సమస్యలు వస్తాయి సార్ ప్రధానంగా.
1: అయితే అండి, ముఖ్యంగా రైతులు క్రాప్ లోన్స్ కూడా తీసుకుని ఉంటారండి. ఈ ఇప్పుడు ఈకేవైసీ అని మీరు ఇందాక తెలియజేశారు, నో యువర్ కస్టమర్, దాంట్లో మనము తీసుకున్న లోన్లు కూడా తెలిసిపోతా ఉంటాయి. ఇప్పుడు మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు పడతాయి, 3 విత్తాలుగా 2,000 రూపాయలు పడ్డాయి ఈసారి అనుకోండి, మరి ఇది మనకు డైరెక్ట్ గా అందుతుందా లేకుండా మనం తీసుకున్న లోన్లో కట్ చేసేస్తారా?
0: అలాంటిది ఏముండదు సార్, రైతు ఖాతాలో జమ అవుతుంది. రైతుకు బ్యాంకుకి ఉన్న లావాదేవీలో వాళ్ళ అవగాహన వలన వాళ్ళకి ఇదివరకే బ్యాంకుకు ఏదన్నా ఉన్నా కూడా వీళ్ళు ఇప్పుడు మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఏదైతే మనకు వీళ్ళు వీళ్ళకి పడిన డబ్బులని వీళ్ళు డిజిటల్ రూపంలో డ్రా చేసుకోవచ్చు వాడుకోవచ్చు సార్. కాబట్టి అది బ్యాంకు వాళ్లకు రైతుకు సంబంధించిన మధ్య అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇది వరకు ఏదన్నా బ్యాంకులో క్రాప్ లోన్లున్నా లేకపోతే ఏ వేరే లోన్ లేకున్నా కూడా ఇవి చిన్న అమౌంట్ కాబట్టి బ్యాంకు వాళ్ళు కూడా దీన్ని అంతగా పరిగణలోకి తీసుకోపోవచ్చు. ఇవైతే లబ్ధిదారునికి రైతుకు వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి కాబట్టి వాళ్ళు వినియోగించుకోవడానికే ఉపయోగపడతాయి సార్.
1: ఇకపోతేనండి, సంవత్సరానికి 6,000 రూపాయలు మనకు ప్రభుత్వం చేయూతనిస్తుంది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా. అయితే ఈ 6,000 రూపాయలు నిజంగా సరిపోతాయంటారా?
0: అదే మనం మాట్లాడుకున్నాము, ఏదైనా గాని ఇది చేయూత రైతులకు. కేంద్ర ప్రభుత్వము సకాలంలో రైతులకు మేమున్నాము అనే భరోసా ఇవ్వడానికి వాళ్లకు మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 6,000 ఇస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు రైతుకు సంబంధించి కొంత డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏ రకంగా సంవత్సరానికి వాళ్లకు ఒక 15,000 నుంచి 20,000 ఆసరా అవుతుంది కాబట్టి కొంతలో కొంత వాళ్లకు అవసరానికైతే ఉపయోగపడతాయి సార్.
1: ఇక మరొక ప్రశ్న అండి, శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది? అంటే మీరు ఎంతో అవగాహన ఉంది, వ్యవసాయము గత 10 ఏళ్లుగా మీరు వ్యవసాయం చేస్తా ఉన్నారు, మీకు వీటి గురించి బాగా తెలుసు కాబట్టి ఈ రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే మనం ప్రభుత్వ చేయూత ఏమన్నా వస్తుందా ప్రభుత్వం నుంచి, లేదంటే పిఎం కిసాన్ నిధిలో భాగంగా ఏమన్నా మనకు చేయూత ఉంటుందా, దీని గురించి ఏమన్నా తెలియజేస్తారండి?
0: ఖచ్చితంగా సార్. రైతు ఎప్పుడన్నా మరణించినప్పుడు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు ఆపద్ధర్మం కింద కొంత సహాయం ఇచ్చే స్కీమ్స్ కూడా పథకాలు చాలా ఉన్నాయి. ఈ మనకు ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ కు సంబంధించి మనము మాట్లాడుకుంటే ఒకవేళ ఏదైతే మనం ఇక్కడ లబ్ధిదారుడు రైతే అనుకుంటున్నాం కాబట్టి ఆ రైతు మరణించిన పక్షంలో ఆ పథకము నిలబడిపోతుంది అంతటితో ఆ రైతుతో. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరన్నా భూమి రికార్డ్స్ వాళ్ళ పేరు మీద మార్చుకొని మళ్లీ తిరిగి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి వాళ్ళు నమోదు చేసుకుంటే వాళ్ళు కూడా దీనికి లబ్ధి పొందుతారు సార్.
1: అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రైతు పేరు మీద ఉన్న పొలము రైతు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఎటువంటి మనకు
0: లబ్ధి అనేది ఉండదు, లాభం
1: చేయూత ఉండదు,
0: అక్కడితో ఆగిపోతుంది. వారి వారసులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, ముఖ్యంగా పథకం ఏంటంటే రైతు పొలం కలిగి ఉండాలి. ఎవరైతే సొంత పొలం ఉందో వాళ్ళు వీళ్ళు గ్రామ సచివాలయంలో గాని లేక

0: లేకపోతే పీఎం కిసాన్ పోర్టల్ లో గానీ వాళ్ళ వివరాలు నమోదు చేసుకున్న ఎడల ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి ఆ రైతు అకాలంగా మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భూమి రికార్డులు మార్చుకుని వాళ్ళు మళ్ళీ తర్వాత తిరిగి ఈ పథకానికి నమోదు చేసుకుంటే వాళ్ళ పేరు వాళ్ళు అర్హులవుతారు.
1: ఇక మీరు చెప్పింది భూమి కలిగిన రైతు గురించి అండి, అంటే నిజమైన హక్కుదారుడు, భూమి హక్కుదారుడు. అయితే చాలా మంది ఇటీవల వలసలకు వెళ్లి అంటే సిటీలలో ఉద్యోగాలు చేసుకుంటూ పల్లెటూళ్ళలో కౌలుకు భూమిని ఇస్తా ఉంటారండి. మరి కౌలుకి ఇచ్చినప్పుడు వారికి ఈ పథకం వర్తిస్తుందా, కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుందా?
0: ఈ పథకం పొలం కలిగి ఉన్న రైతులకే సార్ ఈ పథకం అనేది వర్తించేది. కౌలు రైతులకు ఈ పథకం ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వాలు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని దృష్టిలో పెట్టుకుని మీరన్నట్లు నిజంగా పొలం ఉన్న రైతులు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఏదైతే వ్యవసాయం అనేది లాభసాటిగా లేదని ఆలోచనలో పడి రైతులందరూ కూడా వాళ్ళ సొంత భూమిని కౌలుకి ఇచ్చుకుంటున్నారు. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు సార్. వాళ్ళకి ఏదైనా ప్రత్యేక పథకాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను పీఎం కిసాన్ లబ్ధిదారుగా నా సహా రైతులు ఎవరైతే కౌలుకు తీసుకుని వాళ్ళు నిరంతరం 24 గంటలు పొలం చేస్తున్నారో అలాంటి కౌలు రైతులకు కూడా ఏవైనా ప్రత్యేక పథకాలు తీసుకుని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఆదుకోవాలని నేను మీ రేడియో తరపున విన్నవించుకుంటున్నాను సార్.
1: పోతే అండి, ఇది రైతులు స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, తర్వాత లార్జ్ ఫార్మర్స్ అని 3 రకాలుగా విభజించారండి రైతుల్ని. అంటే చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అని ఇట్లా విభజించారు. ఈ పథకము పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకము ఎవరికి వర్తిస్తుంది?
0: ఈ పథకం ఎవరైనా పొలం కలిగి ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది సార్. మరి అంటే 5 ఎకరాలు ఆ పైన ఉండే రైతులకు వర్తించదు. ఎవరికైతే 5 ఎకరాలు ఉంటాయో ఆ రైతులకు వర్తిస్తుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు, పెద్ద రైతులకు కూడా ఈ పథకం వాళ్ళని 5 ఎకరాలు వరకు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, అర్హత ఉంటుంది. కానీ ఈ పథకం కొన్ని వర్గాలకు మాత్రం వర్తించదు సార్. ముఖ్యంగా ఎవరైతే రైతులైనా సరే లేకపోతే పొలం కలిగి ఉన్న వాళ్ళైనా సరే వ్యవసాయం చేస్తున్న వాళ్ళైనా గానీ వాళ్ళు ఆదాయం పన్ను చెల్లించని వారై ఉండాలి. ఎవరైతే రైతులుగా ఉండి వ్యవసాయం చేస్తూ వ్యవసాయం సాగుదారులు ఉన్నా కూడా వాళ్లకు వాళ్ళు ఆదాయం పన్ను చెల్లిస్తుంటే వారికి ఈ పథకం వర్తించదు. అలాగే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని ఈ పథకానికి అర్హులు గారు వాళ్ళకు కూడా వర్తించదు సార్ ఈ పథకం.
1: అంటే ఇటీవలి కాలంలో ముఖ్యంగా చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అని చెప్పి ఈ దాన్ని పొలాలు తీసుకుని చేస్తా ఉంటారండి. మీరు అన్నట్టుగా ఉద్యోగస్తులు గాని పెద్ద వ్యాపారవేత్తలు గాని మరి వారికి ఇది వర్తించాలని. ఇకపోతే అండి, ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి ఇంకాస్త వివరంగా మా శ్రోతలకు, అంటే ఇది మీరు 22వ విడత అని చెప్పారు. ఇది 3 మార్చి గౌహతిలో మన ప్రీతం ప్రధానమంత్రి గారు రిలీజ్ చేశారని చెప్పారు. ఇక దాంట్లో మీరు బెనిఫిషియరీగా ఉన్నారు. ఇక మీకు ఇది 3 నెలలో రిలీజ్ అయిందండి, అంటే ఇది 2025-26కి వస్తుందా అండి, 26-27కి వస్తుందా?
0: లేదు సార్, ఇది 25-26 పథకానికి అయిపోయింది సార్. ఇది 2025 సంవత్సరానికి సంబంధించింది. మనకు మొదటి విడత 2025 జూన్, తర్వాత మనకు అక్టోబర్, తర్వాత 2వ విడతగా 2025 సంవత్సరంలో విడుదల చేసినారు. 3వ విడతలుగా 2025 డిసెంబర్కు చేయాలి కాబట్టి మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో చేసేసినారు కాబట్టి 2025 సంవత్సరానికి సంపూర్ణంగా రైతులకు చెల్లించిన కిసాన్ సమ్మాన్ నిధి భరోసా సార్.
1: ఇక అండి, ఈ రోజు 8 ఏప్రిల్ 2026 సంవత్సరం, అంటే ఇక మీదట వచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ ఇన్స్టాల్మెంట్, అంటే రాబోయే విడత గురించి మనం మాట్లాడుకుంటే అది ఈ సంవత్సరానికి వస్తుంది. ఈ సంవత్సరంలో ఏమన్నా మీరు అంటే ఇప్పుడు ఇన్పుట్ కాస్ట్ ఇవన్నీ పెరిగినాయని అంటా ఉన్నారు రైతులు, మరి మీరేమన్నా ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారా అండి ప్రభుత్వం నుంచి, చేయత ఎక్కువ ఆశిస్తున్నారా, లేదంటే 6,000 సరిపోతాయా మీకు?
0: అదే సార్, మనం ఏదైతే రైతుకు మనము ఏదిచ్చినా మనము రైతు రుణం తీర్చుకోలేరు గాని రైతుకు ఇది ఆసరా ప్రభుత్వ పథకమే కాబట్టి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకున్న పరిధిలో మనకు రైతుని ఎంత ఆదుకుంటే రైతు మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి, మన భారతదేశం కూడా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి దాదాపుగా మనకు ఇప్పుడు కూడా దాదాపుగా 65-70% వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు కాబట్టి అలాంటి రైతులకు ఎంత చేయూతిస్తే అంత భరోసా ఉంటుంది, అంత అండగా ఉంటుంది. దీనిపైన ఈ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి

0: దృష్టి సారించి ఇప్పుడిచ్చే పీఎం కిసాన్ 6,000 ని భవిష్యత్తులో పెంచితే రైతులకు ఇంకా మేలు చేసిన వాళ్ళు బాగు చేసిన వాళ్ళు అవుతారు సార్.
1: చాలా సంతోషం అండి గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు ఈ రోజు మా ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి వచ్చి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులుగా మీరు మా రైతులకు కూడా దీనిపైన చాలా అవగాహన కలగజేసినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతు సోదరులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాయిద్య సంగీతం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక. తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా మహాత్మా చిత్రం కోసం కార్తీక్ సంగీత పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖ వార్తా విభాగ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు విస్తృతంగా మెరుగుపడంతో పాటు దేశవ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటూ ఆత్మనిర్భరత సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడ్నగర్ వరకు పర్యటిస్తున్న సేవా యాత్రికులతో ఆయన దృశ్య మాధ్యమం విధానంలో మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యం కృషి ఉన్నప్పుడే వికసిత భారత స్వప్నం సాకారమవుతుందని అన్నారు. వడ్నగర్ తనకు జీవన విలువలను అందించిందని, కాశీ ఆ విలువలకు సేవను జోడించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల నివాసాలకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు నేరుగా వెళ్లనున్నారు. అక్కడే వారి నుంచి అవసరమైన పత్రాలను సేకరించి వాటిని ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఓటర్లను ఎలక్టోరల్ రిజిస్టేషన్ ఆఫీసర్లు ముఖాముఖి విచారణకు పిలవరని ఈసీ స్పష్టం చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్తో సహా దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ సంఘం ఏకగ్రీవ ఆమోదంతోనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎస్ఐఆర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు పునరుద్ఘాటించింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకు యూనియన్ల సమాఖ్య ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మెకు ముందు వారాంతపు సెలవులు రావడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేపు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎంతో అనుసంధానమైన శాఖలు, కరెన్సీ చెస్లు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంకు అనుమతి ఇచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది. కేరళం భవిష్యత్తుకు బ్లూ ఎకానమీ అపారమైన అవకాశాలను అందిస్తుందని, సహకార రంగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేరళంలోని కుందరా వద్ద నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉండేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే

0: దీనికి సాకారం చేసిందని తెలిపారు. ఈ నిర్ణయం దేశంలోని రైతులకు ఎంతో మేలు చేసిందని పేర్కొంటూ,
1: దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా కి కేంద్ర మే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనే, మగర్ వో పూరా నహీ హోతా. నరేంద్ర మోదీ జీ నే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనాకర్ దేశ్ కే గ్రామీణ వికాస్, కృషి వికాస్ ఔర్ విమెన్ ఎంపవర్మెంట్ కే లియే బహుత్ బడా కదమ్ ఉఠాయా హై.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చార్ధామ్ యాత్రను రేపటి వరకు నిలిపివేస్తున్నట్టు ఉత్తరాఖండ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ స్థానిక యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే యాత్రను తిరిగి పునరుద్దరిస్తామని వినోద్ కుమార్ సుమన్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పిల్లల్లో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగానే కాకుండా వారి రక్షణ, భద్రతకు సంబంధించిన ప్రధాన అంశంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయపరమైన రక్షణ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దేశంలోనే మొట్టమొదటి విక్టిమ్ రైట్ సెంటర్ను పాట్నాలో జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల బారిన పడిన చిన్నారులకు తగిన భద్రత, వైద్య చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసంతో పాటు వారు తిరిగి చదువు కొనసాగించేలా, కుటుంబ జీవితాన్ని గడిపేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తూ,
2: చిల్డ్రన్ ఆర్ నాట్ మెర్లీ ఫ్యూచర్ సిటిజన్స్, దే ఆర్ ఈక్వలీ సిటిజన్స్ ఆఫ్ టుడే, దే ఆర్ ఎంటైటిల్డ్ టు సేఫ్టీ, డిగ్నిటీ, ఎడ్యుకేషన్, care and the opportunity to grow. Restoring childhood must therefore mean more than preventing substance abuse. That whenever childhood is threatened, there is always a pathway back to safety, dignity, belonging and hope.
0: భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసం సాంకేతికత, ఆవిష్కరణల విస్తృత వినియోగం అవసరమని ఆమె స్పష్టం చేశారు. చెన్నైలో ఈరోజు జరిగిన ఐఐటి మద్రాస్ అలుమ్ని అసోసియేషన్ సమావేశంలో మాట్లాడిన ఆమె, ఉన్నతమైన ఆర్థిక వృద్ది రేటు ఆత్మ నిర్భర భారత్, వికసిత భారత్ లక్ష్యాలను వేగవంతం చేస్తుందని, అయితే అందుకు అన్ని వర్గాల కృషి అవసరమని పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోందని కొనియాడిన కేంద్ర మంత్రి, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలు అన్ని రంగాలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విస్తరించాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ అందించే విస్తృత అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దానివల్ల ఎదురయ్యే ముప్పును సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రిటిస్తో కలిసి అంతర్జాతీయ శాంతి భద్రత, సముద్ర భద్రతపై ఏఐ ప్రభావం అనే అంశంపై న్యూయార్క్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వసనీయమైన సాంకేతిక వ్యవస్థల నిర్మాణం, మానవ వనరుల సామర్థ్యం పెంపు, ఆర్థికాభివృద్దికి ఏఐని ఉపయోగించుకోవడంపై న్యూఢిల్లీ డిక్లరేషన్ ఇదివరకే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో కబడ్డీ పురుషుల, మహిళల విభాగాల్లో భారత జట్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల ఫైనల్ పోలులో భారత్ 40-34 తేడాతో ఇరాన్ను ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల ఫైనల్లోనూ భారత జట్టు 37-34 తేడాతో ఇరాన్పై విజయం సాధించింది. కబడ్డీతో పాటు అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో కలిపి భారత్ నేడు ఒక్కరోజే 7 పతకాలను గెలుపొందింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య

0: డెబ్బైకి చేరగా పథకాల పట్టికలో 10వ స్థానానికి చేరుకుంది. వాతావరణం. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద గల రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు చలనచిత్ర గీతం వింటారు. ముందుగా ఖైదీ నంబర్ 150 చిత్రం కోసం హరిహరన్ శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు.

తెలుగు చలనచిత్ర గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు, అనంతరం న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ కరెంట్ అఫైర్స్ న్యూఢిల్లీ నుంచి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఆలీబాబా 40 దొంగల చిత్రం కోసం ఏఎం రాజా పి భానుమతి పాడిన పాట వింటారు.

పాడా ఏమీ చూడక మోళి కడతారు. మనకెందుకు అని మగవాళ్ళుంటే పైగా తిడతారు. ఇంతే.

నిన్నే పిల్లడితో చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల జేవీ రాఘవులు బసవేశ్వరరావు పాడిన పాట విన్నారు. మగాడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

పైన చూసి ముందు చూసి ఎనక చూసి కన్ను వేయి మందిలోన తందు చూసి బుగ్గ మీద ముగ్గరేసి అందు చూసి పైన చూసి ముందు చూసి ఎనక చూసి కన్ను వేయి మందిలోన తందు చూసి

0: చూసి పైన చూసి ముందు చూసి ఎనక చూసి కన్ను గీయటి మంది నాన్న కండు చూసి బుగ్గ మీద బుగ్గేసి
1: నిజం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ చివరిగా ఆపాత మధురాల కార్యక్రమంలో

0: మీరంతవరకు ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో హిందీ వార్తలు, అనంతరం ఆంగ్లం వార్తలు. ఢిల్లీ కేంద్రం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే కిరణ్ శర్మ. విదేశ మంత్రి ఎస్ జై

కవి విరచిత సూర్య శతకం, తర్వాత సంగతి గీతాలు ప్రసారమవుతాయి, తర్వాత 6:30 చింతన, బైబిల్ సూత్రు వ్యాఖ్యాత రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్టిన్ షారోన్ కుమార్ గోవాల్. 6:35 పొలం పనులు, అధిక వానలు, పండ్ల తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. 7:00 ప్రసార విశేషాలు, 7:15 ఈ మాసపు పాట. కొత్త చిగురు తొడిగిందట ఆమని, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకురాలు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. 7:20 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట, లేఖావళి, పుష్పాంజలి, స్వచ్ఛతాహి సేవ, సమాచారవాణి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీమతి డి ప్రతిమ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక 10:35 ఆప్కీ మన్స్ పసంద్, హిందీ చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 10:50 మన్ కీ బాత్, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:40 భక్తి సంగీతం. 1:30 విజయనగరం సుందరానందన్ సదన్ మహిళా మండలి కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:31 బాలభారతి స్టీల్ ప్లాంట్ గ్రీన్ సిటీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు, 7:15 పల్లె సీమలు, 7:45 దార్శనిక భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ, 8:00 మన్ కీ భారత్, క్షమించండి, మన్ కీ బాత్, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట ప్రసారమవుతుంది. ఇక 8:40 తెలుగు సినిమా పాట, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్, 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా గేమ్స్ కంప్లీట్ అప్డేట్, తరువాత ఆపాత మధురాలు తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమం కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ వివరాలు, వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 6.6 మిల్లీమీటర్లు, పౌరమానయన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 4.4 మిల్లీలీటర్లు. ఆకాశం సాధారణంగా మేఘావృతం ఉంటుంది, అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లు పడవచ్చు. రాగల 5 రోజుల్లో తీవ్ర అల్పపీడనం ఫలితంగా మధ్యప్రదేశ్, భారతదేశం అంతటా, ఉత్తరప్రదేశం భారతదేశం అంతటా కూడా 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. సముద్రంలో చేపలు పట్టేటువంటి మత్స్యకారులు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంల సమయం 11:00 దాటి 14:10 కావస్తుంది. ఇంతవరకు ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3:23.6 మీటర్లు, అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు తీసుకుంటుంది మీ భవతీయుడు ఆట్ల చంద్రశేఖరరావు. జై హింద్.